శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 21వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 11వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పే అలాగే న్యూస్ ఆన్ ఇయర్ మొబైల్ యాప్లో భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు.

కష్ట సుఖముల మధ్య నలిగి నలిగి రాగద్వేషమ్ముల మరిగి మరిగి బ్రతుకంతా నీ స్మరణలో కరిగి కరిగి తుదకు నీ తుది శ్వాస విడుచు వేళ ప్రభు పాటొకటి వినిపించవా?

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఉన్నికృష్ణన్, సునీత, డాక్టర్ గజల్, ప్రవస్తి, శరత్ సంతోష్ గాయని గాయకులు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ టీకే చూడామణి గారు తెలియజేసే మహితోక్తులు విందాం.
1: శపథం.

0: తనకి మగునంతకు దుర్జనుడు ఇష్టుడ పోలె నుండి సర్పమ పోలెం తనకి మగుడును కరచును ఘన దారుణ కర్మ గరళ ఘన దంష్ట్రములన్. ఆంధ్ర మహాభారతం అందించిన అత్యద్భుతమైనటువంటి సూక్తి ఇది. నీచ స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ పద్యాలలో ఆదికవి మనకి అందిస్తారు. నీచ స్వభావం ఉన్నవాడు మాటి మాటికి ఒట్టు పెట్టుకుంటూ తను చెప్పే విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాడట. అబ్బా, అన్నిసార్లు ఒట్టు పెట్టుకోవడం ఎందుకు అనిపిస్తుంది మనకి. చేతులు జోడిస్తూ ఉంటాడు, ఓ నమస్కారాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా మాట్లాడే ప్రతి మాట ఇంపుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కపటపు వినయాల గురించి చెప్పనే అక్కరలేదు. ఈ దుర్మార్గపు నడత ఏం చేస్తుంది అని అంటే, దుర్మార్గుడు తనకి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ అనుకూలత సిద్ధించే వరకు ఉండేటువంటి నడకని ఇంతవరకు చెప్పి తనకి ఇమ్మగునంతకు దుర్జనుడు ఇష్టుడ పోలే నుండి అంటారు. ఇష్టుడులా ఉన్నాడు అంటే మనకి చాలా ఇష్టమైనటువంటి వాడిలాగా నటిస్తూ ఉంటాడనమాట. తీరా తనకి ఇమ్మగుడును ఆ తనకి అనుకూలించేటువంటి సమయం వచ్చేటప్పటికీ పాము చూడండి, లోకంలో ఒక్కసారి కోరలని విసిరి మన మీద ఎలాగైతే విషాన్ని నింపి అపకారం చేస్తుందో అలా మిత్రుడిలా నటించేటువంటి ఈ నీచుడు అనుకూలత దొరికింది అంతే నిజస్వరూపం బయట పెట్టేస్తాడు. పాముకైతే కోరలుంటాయి, మరి ఈ దుష్టుడనే పాముకి ఏమిటండి కోరలు? అంటే ఈ దుష్టుడికి క్రూర కృత్యాలు, అవే వాడికి కోరలు. ఆ కోరలు గుచ్చేస్తాడు, కాటేస్తాడు. అంటే మనము చేసుకునేటువంటి మంచి పనులకి అన్నిటికీ కూడా తాను అడ్డుపడి ఆ దుర్మార్గపు ప్రభావాన్ని మన పనులపై జిమ్ముతూ ఉంటాడు అన్నమాట. మిథ్యా వినయం ఎంత ప్రమాదమైనదో ఈ పద్యం మనకి చాలా బాగా చెప్తుంది. మిథ్యా వినయం అంటే అతి వినయం ధూర్త లక్షణం అనేటువంటి మాటని మనం అనుకుంటూ ఉంటామే, ఆ అతి వినయాన్ని ప్రదర్శిస్తూనే కాలాన్ని తనకి అనుకూలంగా మలుచుకున్ననాడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ పద్యం మనకి అందిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా గమనించాలి అని అంటారు. ఎందువల్ల? నీచుడు చేసే పనులని రెండు మూడింటిని ఇక్కడ మనకి కవి చక్కగా చెప్పారు. మాట మాటకి శపథాలు ఒట్లు పెట్టడం అనేది అంటే అవతల వాళ్ళని నమ్మింప చేయడానికి చేసేటువంటి ప్రయత్నము అన్నమాట. అలాగే దొంగ నమస్కారాలు, అవి అంజలి రూపంగానూ అభివాద రూపంగానూ కూడా ఉంటాయి అని అంటారు. ముందుగా తానే నమస్కరించడము ఉంటుంది, ఇతరుల నమస్కారాలకి ప్రతి నమస్కారాల రూపంగా కూడా అడుగడుగున వినయాన్ని చాటుతున్నాడా అన్నట్లుగా దుష్ట స్వభావ కాపురుషులకున్నంటారు నన్నయ్య మాచ్చుల వారు ఇక్కడ. అందుకే చెడుకి దూరముగా ఉండాలి, మంచికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అని మన వాంగ్మయం మనకి చాలా అందమైనటువంటి సూక్తులను సుధారూపంగా అందిస్తోంది.
1: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ టీకే చూడామణి గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: అనేక మంచి మంచి సంస్థలన్నీ ఒక చాట వచ్చినప్పుడు మాత్రమే అమరావతి ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈ సెంట్రల్ సెక్రటేరియట్ ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, ఈ దాదాపు 2,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానీ ఆమోదం చేశారు. ఒకటి ఆఫీస్ వచ్చి 1,300 కోట్ల రూపాయలు, రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఈ రెండు కలిపి దాదాపు 2,500 కోట్ల రూపాయలు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు.
0: అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ వసతి సముదాయం సీజీజీపీఓఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పరిపాలన మరింత సులభతరం అవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం లభించడం అమరావతి అభివృద్దిలో మరో ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలపగల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు 11 పేజీల కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఇంధన మార్కెట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం స్థిరంగా

0: ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ హిస్టారిక్ ట్రిబ్యూట్ టు ఇండియా లాంగెస్ట్ సర్వింగ్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ, ది రైట్ లీడర్ అట్ ది రైట్ టైం అట్ ది రైట్ ప్లేస్, నరేంద్ర మోడీజీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. హీ ఈజ్ బోత్ అవర్ యాంకర్ అండ్ అవర్ ఇన్నోవేటర్, వర్కింగ్ విత్ ఎ సింగిల్ అజెండా, దట్ ఈజ్ నేషన్ ఫస్ట్, ఏ ప్రిన్సిపల్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ కాన్స్టెంట్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఎంటైర్ నేషన్ హ్యాస్ టు ఫాలో. 21st century belongs to Narendra Modi ji.
0: ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 నాటికి తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్య సాధనలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాలుష్యరహిత ఆధునిక ప్రపంచస్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని, దాని పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కీలకమని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే సరఫరా పునరుద్దరించే చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్టంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
2: రాష్ట ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అక్రమ గనుల తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గనుల తవ్వకాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నిలిచిపోయిన లీజులు, పరిశ్రమల పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గనుల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఖరీఫ్ పంటకాలానికి రాయితీపై అందించే వరి విత్తనాల పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో విత్తనాల కొరత లేకుండా 31,000 క్వింటాళ్లకు పైగా వరి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11:30 ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్ విద్యా కార్యదర్శి అభిలాష ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13-21 వరకు జరిగిన ఈ పరీక్షలకు జనరల్ వొకేషనల్ కోర్సులకు చెందిన సుమారు 380,000 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాలు

0: తో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, యువతకు ఉపాధి, రైతుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే రైతులు, నిరుద్యోగులు, బీసీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను మరింత వేగవంతం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న వివిధ అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2,500 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా భారత ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాల పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహ్ల్యాః రాష్ట్రపతి భవనస్య సాంస్కృతిక కేంద్రే నీతి ఆయోగస్య ఏకాదశే శాసి పరిషదోపవేశనే అధ్యక్షతాం విధాస్యతి. వికసిత భారతాయ ప్రధానమంత్రిణః టీమ్ ఇండియా ఇది సంకల్పానుగుణం. అస్య వర్షస్య ముఖ్య విషయో వికసిత భారతం @2047 ఇత్యస్య కృతే సమావేశీ మానవ వికాసః. ఇన్క్లూజివ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఫార్ వికసిత భారత్ @2047 ఇతి అస్తి. విషయోయం ఆయు క్షేత్ర లింగ సామాజికార్థిక పృష్ఠభూమికాయాః భేదం వినైవ ప్రత్యేకం భారతీయస్య కళ్యాణాయ వికాసాయ చ కేంద్రీకృతో వర్తతే. ఉపవేశనేస్మిన్ అస్య లక్ష్యస్య ప్రాప్తయే దృష్టిం సమేత్య దేశస్య ప్రత్యేకం నాగరికం ప్రతి అస్య సుదృఢ మాపనయోగ్య పరిణామేషు పరివర్తనస్య విషయే గభీరం మంథనం భవిష్యతి. అస్మిన్ మహత్వపూర్ణే ఉపవేశనే సమావేశీ మానవ వికాస ప్రారూపస్య విషయే చర్చాం కర్తుం సర్వే ముఖ్యమంత్రిణః కేంద్రశాసిత ప్రదేశానాం ఉపరాజ్యపాలాః చ ఏకత్రితాః భవిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశ్వాసితవాన్ యత్ దేశస్య చత్వారింశదధికైకశతకోటి నాగరికాణాం ఆకాంక్షాః నిశ్చప్రచం పూరయిష్యంతే. తేన సముదీరితం యత్ రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధన దళం సదైవ రాష్ట్రస్య విశ్వాసం సుదృఢం కృతవత్ అస్తి. అత్రావధేయం యత్ శ్రీమోదీ గత రాత్రౌ నవదెహ్ల్యాః భారత మండపే ఆయోజితం NDA సమ్మేళనం సంబోధితవాన్. ప్రధానమంత్రిణా భణితం యత్ దేశస్య ప్రత్యేకమపి నాగరికః వికసిత భారతస్య స్వప్నేన పూరితో వర్తతే. ఏషః స్వప్నః ఇదానీం కస్యాపి ఏకస్య వ్యక్తివిశేషస్య ప్రశాసనస్య వా రాజనీతికదళస్య పరిధౌ సీమితో నైవాస్తి.
2: आज देश का हर नागरिक विकसित भारत के सपने से भरा हुआ है. विकसित भारत का सपना अब किसी एक व्यक्ति का नहीं रहा, किसी सरकार का नहीं रहा, किसी दल का नहीं रहा. देश के जन जन का सपना बन चुका है, संकल्प बन चुका है. और इस सपने की पूर्ति के लिए हमें अपना हर पल समर्पित करना है. NDA के 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश కాంగ్రెస్ కే కూచక్ర సే ఆజాద్ హువా.
1: अस्मिन्नवसरे एनडीए घटक दलैः प्रधानमन्त्रिणः मोदिनः ऐतिहासिक उपलब्धेः श्लाघनाय एकः संकल्प प्रस्तावः स्वीकृतः। एतदन्तरं सम्पूर्ण विश्वतः प्रधानमन्त्रिणे अभिनन्दन सन्देशाः आगच्छन्तः सन्ति। अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला वॉन डेर लेयन, इटली देशस्य प्रधानमन्त्री जॉर्जिया मेलोनी, जर्मनी देशस्य चांसलर फेडरिक मर्ज, इजराइल देशस्य प्रधानमन्त्री बेंजामिन नेतन्याहू, कनाडा देशस्य प्रधानमन्त्री मार्क कॉर्नी सहैव दक्षिण कोरिया देशस्य राष्ट्रपतिः ली जे म्यूंग इत्यादयः प्रमुख वैश्विक नेतारः श्रीमोदिनं प्रति वर्धापनं प्रेषितवन्तः। संस्कृति मन्त्रालयेन गतवर्षस्य कृते संगीत नाटक अकादमी पुरस्काराः अथ च उस्ताद बिस्मिल्ला खान युवा पुरस्काराः घोषिताः। अकादमी संघस्य सामान्य परिषदा संगीत नृत्य रंगमंच पारंपरिक लोक जनजातीय कला वैविध्येभ्यः कलामंचं यावत् विविध क्षेत्रेभ्यः अष्टोत्तरैकशत प्रसिद्धाः कलाकाराः चतुर्विंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अथ च पञ्चविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य अकादमी पुरस्कारार्थं चिताः। एते चिताः पुरस्कार विजेतारः अशेषस्य हि देशस्य प्रतिनिधित्वं कुर्वन्ति। ये विभिन्न राज्येभ्यः केन्द्रशासित प्रदेशेभ्यः च सम्बद्धाः सन्ति। बैडमिंटन प्रतिस्पर्धायां सिडनी नगरे प्रचल्यमानायाः ऑस्ट्रेलियन ओपन स्पर्धायाः महिलानां वर्गे पीवी सिंधु तन्वी शर्मा च सफलताम् अवाप्य द्वितीय चक्रं प्रति प्रविष्टवत्यौ। इति वार्ताः।
0: आकाशवाणि निजामाबाद केंद्रम निलयंलो समयं 7 గంటలు। ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటారు। ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు రిలీ అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు। 7:30 కంటేశ్వర చాతివ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు। అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు। 8:15 ఆంగ్లంలో వార్తలు రిలీ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి। 8:30 నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవల గురించి ఎన్డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఎంఓ శ్రీ వందే నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం వింటారు। పరిచయం చేస్తున్న వారు సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు। ఇక 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సందేశం ద్వారా కొరణ సినిమా పాటలు వింటారు। 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 12:00 హిందీలో వార్తలు, మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు। మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి। మధ్యాహ్నం 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి। సాయంత్రం 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు। సాయంత్రం 5:30 లలిత గీతాలు వింటారు। 5:45 సినీ రంజని సినీ సరాగాల మాలిక వింటారు। సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి। సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి। సాయంత్రం 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు। 6:35 సినీ రంజని వింటారు।
3: 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారం.

అవుతుంది. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతుంది. రాత్రి 8:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. రాత్రి 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సైన్స్ అండ్ టెక్ గౌరవం మంత్రివర్యులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:45 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై कि हमारी नीतियां सही है, हमारी दिशा सही है. ये सफलता आज देश के हर उस व्यक्ति को एक भरोसा देती है कि एक न एक दिन उसके सपने भी पूरे होंगे.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 के पहले के कई दशक बहुत अस्थिरता और उथल पुथल से भरे हुए थे. इसका देश को बहुत नुकसान भी उठाना पड़ा, लेकिन अब देश की जनता एक स्थिर सरकार का काम भी देख रही है और उसकी निर्णायक क्षमताओं की प्रशंसक भी है. मैं आज देश की महान जनता को भी नमन करता हूँ, जनता जनार्दन का आभार व्यक्त करता हूँ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం, నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
1: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister, Sri Narendra Modi ji. The right leader at the right time, at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలను అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండల సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీర్ శర్మ నిన్న 2వ రౌండ్కి చేరుకున్నారు. 2 సార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కొనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న 2వ రౌండ్లో తన్వీ మాళవిక బన్సుతో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలం

0: రేపటిలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విజ్ఞానం, వినోదం, ఆరోగ్యానికి సంబంధించి చక్కని సలహాలు, సూచనలు, పసందైన పాటలు అందించి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ శుభ స్వాగతం. ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు, అలాగే భక్తి గీతం వింటారు. 7:30 కంఠేశ్వర ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేసి సలహాలు, సూచనలు వింటారు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు.

ముందుగా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మంచి మాటతో ప్రారంభిద్దాం. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీకిష్టమే నిన్ను ఒక రాజులా నిలబడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తిని చాటి ప్రబోధ గీతం.

0: ప్రభాత గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ ఏ వనిత,
6: కంటిపై పొర, కొలికి మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
6: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
6: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
7: ముఖాన మొటిమల,
8: సై బాల్,
7: గజ్జా బొబ్బల,
8: సై బాల్,
7: నడుగుల కామరా,
8: సై బాల్,
9: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
11: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: ప్రకటన విన్నారు శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మరి కాసేపట్లో 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో COPD వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బి రాజేశ్వర్ గారు సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మరి కాసేపట్లో. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: ఫోన్ 2225225. దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావటం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
1: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
3: ఈరోజు మనము సిఓపిడి అంటే ఏమిటి, మరి దీనికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి ఛాతి ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటే పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వీరిని అడిగి ఈ సిఓపిడి అంటే ఏమిటి, దాని గురించిన వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ రాజేశ్వర్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: సిఓపిడి అని అంటున్నాం మనం, దీని పూర్తి అర్థం ఏంటో ఒకసారి చెప్తారండి.
4: సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్, అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో అవరోధం కలిగించి దగ్గు, దమ్ము లక్షణాలను ఎక్కువ రోజులు ఉంచేటటువంటి వ్యాధి. అంటే చాలా కాలం పాటు విషపూరిత కణాలకు కాని, విషపూరిత వాయువులకు కాని, తర్వాత విషపూరిత రసాయనాలకు కాని ఎక్స్పోజ్ కావడం వల్ల వాయునాళాలలో వాపు రావడము మరియు వాయు గోళాలలో అసాధారణ మార్పులు సంభవించడం మూలంగా లోపలికి వెళ్లేటటువంటి గాలి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల నుంచి బయటకు పోవాల్సినటువంటి గాలి సరిగ్గా వెళ్లకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా ఊపిరితిత్తులు బరువుగాను, అంటే నిండినట్లు, ఛాతి పట్టేసినట్లు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్నే సిఓపిడి అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది, దాదాపు 329 మిలియన్ల మంది సిఓపిడి వల్ల బారిన పడినారని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము 2,59,000 మంది ఈ సిఓపిడి వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది.
3: సిఓపిడి అనేది ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి వయసుతో ఏమైనా సంబంధం ఉంటుందా, ఎట్లా?
4: సిఓపిడి అనేటటువంటిది ముఖ్యంగా వృద్ధుల్లో, అంటే 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే సిఓపిడి వస్తుంది.

0: అంటే ముఖ్యంగా ఈ పొగ త్రాగడం, బీడీలు గాని సిగరెట్లు గాని తాగే వాళ్లలో ఈ సీఓపీడీ అనేటువంటి వ్యాధి వస్తుంది. అలాగే కొంతమందిలో బీడీ సిగరెట్లు తాగని వాళ్ళలో కూడా వస్తుంది. ఎవరైతే బీడీ సిగరెట్ తాగేటప్పుడు పక్కనే ఉండి ఆ పొగను పీలుస్తారో వాళ్ళను సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు, లేదా ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. సో వీళ్ళలో కూడా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు మరియు చిన్నపిల్లలు దీంట్లో ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే పొల్యూషన్ మూలంగా, ఇండోర్ పొల్యూషన్ గాని అవుట్డోర్ పొల్యూషన్ గాని, ఇండోర్ పొల్యూషన్ అయితేనేమో ముఖ్యంగా కట్టెల పొయ్యి వాడి వంట చేసే వాళ్ళు గాని, పిడకలతో వంట చేసే వాళ్ళు గాని ఆ పొగకు ఎక్స్పోజ్ కావడం మూలంగా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన ఇంటి పక్కల అలాగే పంట పొలాలలో చెత్తా చెదరం కాల్చడం మూలంగా ఆ పొగ ఎక్స్పోజ్ కావడం మూలంగా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా ఈ దుమ్ము ధూళికి ఎఫెక్ట్ కావడం గాని, ఆ తర్వాత ఈ వాతావరణ కాలుష్యానికి, వాహనాల కాలుష్యానికి, ఆ తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో పనిచేసే చోట, బొగ్గు గనులలో పనిచేసే వాళ్ళు గాని, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే పత్తి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే రసాయనాలు విడుదలయ్యేటువంటి ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు గాని, బంగారం దుకాణంలో బంగారం చేసే వాళ్ళు గాని ఈ సీఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిన్నపిల్లలలో చిన్నతనం లోపల మాటి మాటికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం మూలంగా పెద్దగా అయిన తర్వాత వారిలో సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్తమా పేషెంట్లో కూడా, ఎవరిలో అయితే ఆస్తమకు మందులు వాడరో, ఎవరిలో అయితే ఈ ఆస్తమా ముదిరిపోయి ఉంటుందో వాళ్ళలో సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది లోపల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిలో అయితే దాదాపు ఇది 1% మాత్రమే ఉంటుంది, ఎవరిలో అయితే ఆల్ఫా 1 యాంటీట్రిప్సిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ డిఫిషియన్సీ మూలంగా వంశపారంపర్యంగా సీఓపీడీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇవి కారణాల గురించి చూస్తే,
0: ఇవి కారణాలు.
1: ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తారండి.
0: సీఓపీడీ లక్షణాలు ఏంటంటే, ముఖ్యంగా ఈ మొదటి దశలో సీఓపీడీ లోపల లక్షణాలు ఏంటంటే కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ, వ్యాధి ఎక్కువయ్యే కొద్దీ, ఈ కొద్ది దూరం నడిచినప్పుడు గాని, మెట్లెక్కినప్పుడు గాని దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి ముదిరే కొద్దీ, ఈ చిన్న చితక పనులు చేసినప్పుడు కూడా సీఓపీడీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు గాని, లేదంటే ఈ తన బట్టలు తను వేసుకున్న తర్వాత గాని, ఇలా చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా దమ్ము రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధి తీవ్రంగా ముదిరినట్లయితే కూర్చున్న చోటనే లేదా పడుకున్నప్పుడు కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెస్టింగ్ కండిషన్ లో కూడా దమ్ము వచ్చే అవకాశం ఉంటుంది వ్యాధి ముదిరినట్లయితే. అదేవిధంగా దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ ఉంటుంది. ఇది ఇంతకు ముందేమో అంటే ఎర్లీ స్టేజ్ లో అడపదడప అప్పుడప్పుడు దగ్గు వస్తుంది, కానీ సీఓపీడీ వ్యాధి ముదిరే కొద్దీ ప్రతిరోజు విడువనటువంటి దగ్గు ఈ సీఓపీడీ యొక్క లక్షణము. అదేవిధంగా ఛాతి పట్టేసినట్లుండము, ఛాతి బరువుగా ఉండడము, గొంతులో నుంచి పిల్లుకూతలు రావడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడీలో ఉంటాయి. దీంతో పాటుగా తొందరగా అలసిపోవడం అనేటువంటి లక్షణము, అలాగే ఆకలి కాకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు సీఓపీడీలో ఉంటాయి. ఈ లక్షణాలే టీబీ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన పరీక్షలు చేసుకోవడం మూలంగా మనం సీఓపీడీ వ్యాధిని ఇతర వ్యాధుల నుంచి మనము దూరం చేసుకోవచ్చు, అంటే డయాగ్నోసిస్ అనేటటువంటిది దూరం చేసుకోవచ్చు.
1: అంటే ఇది సీఓపీడీనే, ఇది ఇతర వ్యాధి కాదని నిర్ధారించవచ్చు.
0: ఎస్, అంటే ఒక ఎక్స్రే చేసుకోవడం మూలంగా అయితేనేమి, ఈసీజీ చేసుకోవడం మూలంగా అయితేనేమి, అంటే దేని వల్ల వచ్చింది, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అంటే టీబీ గాని, లంగ్ క్యాన్సర్ గాని, గుండె అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హైపర్ట్రోఫీ గాని, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫెయిల్యూర్ గాని, ఇవన్నీ ఈ సీఓపీడీ వ్యాధిని పోలి ఉంటాయి అన్నట్టు. సో ఈ పరీక్షలు చేయడం మూలంగా సీఓపీడీని ఇతర వ్యాధులను డిఫరెన్షియేషన్ చేయవచ్చు.
1: నిర్ధారణ
0: ఈ సీఓపీడీని నిర్ధారించడానికి ముఖ్యంగా లక్షణాలను బట్టి సీఓపీడీని నిర్ధారించవచ్చు. అలాగే ఎక్స్రే తీయడం మూలంగా కూడా సీఓపీడీ వ్యాధి ఉందా లేదని తెలుసుకోవచ్చు. అంటే ఎక్స్రే అనేది సీఓపీడీ వ్యాధి నిర్ధారణలో అంత ప్రముఖ పాత్ర వహించదు, బట్ ఏంటంటే మిగతా ఊపిరితిత్తుల వ్యాధులు ఏమైనా ఉన్నాయా లేవా అని తెలుసుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటిది ఈ ఊపిరితిత్తుల వ్యాధి, సీఓపీడీ అనేటువంటి ఈ వ్యాధిని డయాగ్నోసిస్ చేయడానికి అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే పీఎఫ్టీ అంటాము, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష అనేటువంటిది చేయడం మూలంగా, అంటే కుంచుకుపోయినటువంటి వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ లేదా ఈ ఇన్హేలర్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆస్తమా లోపలనైతేనేమో తొందరగా వాయనాలము వెడల్పుగా మారుతుంది, కానీ సీఓపీడీలో కుంచుకుపోయిన వాయనాలము వెడల్పుగా రాదు.

0: దాన్ని బట్టి సీఓపీడీ అని నిర్ధారిస్తాము. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి పరీక్ష ఉంటుంది, దాన్ని డిఫ్యూజింగ్ కెపాసిటీ ఆఫ్ లంగ్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి పరీక్ష మూలంగా కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, ఊపిరితిత్తుల యొక్క పనితనాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా సిటీ స్కాన్ చేసుకోవడం మూలంగా కూడా ఈ సీఓపీడీని స్పష్టంగా గుర్తించవచ్చు అన్నట్టు. ఈ విధమైనటువంటి పరీక్షలు చేసుకోవడం మూలంగా సీఓపీడీని మనము నిర్ధారించుకోవచ్చు.
1: అయితే మీరు చెప్పిన లక్షణాలు ఇంతకుముందు చూసినట్లయితే ఆస్తమాకును సీఓపీడీకి చాలా వరకు లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి.
0: డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఆస్తమా సీఓపీడీ అనేటువంటిది లక్షణాలు రెండు సేమ్ గానే ఉంటాయి, కానీ ఒకటి ఏంటంటే ఆస్తమా అనేటటువంటిది చలికాలము వర్షాకాలం మాత్రమే వస్తుంది, కానీ సీఓపీడీ అనేటటువంటి వ్యాధి ఏ కాలంలో అయినా ఉంటుంది, అంటే విడువనటువంటి దగ్గు దమ్ము ఎప్పుడైనా గాని ఉంటుంది. ఈ ఆస్తమా అనేటటువంటిది చిన్నతనంలో లేదా వృద్ధులలో ఏ వయస్సులో అయినా రావచ్చు, కానీ సీఓపీడీ అనేటువంటిది వృద్ధుల్లో మాత్రమే వస్తుంది. అలాగే బ్రాంకో డైలేటర్స్ ఇన్హేలర్స్ ఇచ్చిన తర్వాత ఆస్తమా అనేటటువంటిది తొందరగా లక్షణాలు తగ్గిపోతాయి, కానీ సీఓపీడీలో అలా తొందరగా లక్షణాలు అనేటువంటివి తగ్గవు. ఈ విధంగా ఆస్తమాను సీఓపీడీని డిఫరెన్షియేషన్ చేస్తాము.
1: మరి దీనికి చికిత్స ఎట్లా ఉంటుందండి? ఒకవేళ చికిత్స తీసుకోకుంటే మన దాని పరిణామం ఎట్లా ఉంటుంది?
0: ఈ సీఓపీడీ వ్యాధికి రెండు రకాలుగా ట్రీట్మెంట్ ను విభజిస్తాము. ఒకటి ఏంటంటే నిలకడగా ఉండే సీఓపీడీ, రెండోది తీవ్రమైనటువంటి వ్యాధి ఉన్నటువంటి సీఓపీడీ. నిలకడగా ఉండే సీఓపీడీ అంటే స్టేబుల్ సీఓపీడీ అంటాము. అతి తీవ్రమైనటువంటి లక్షణాలు ఉండే సీఓపీడీ అంటే అక్యూట్ ఎక్సాసర్బేషన్ అని అంటాము. ఈ స్టేబుల్ సీఓపీడీ లోపల ముఖ్యంగా ఈ కుంచుకుపోయిన వాయునాళాలను వెడల్పు చేయడానికి బ్రాంకో డైలేటర్స్ ని పౌడర్ల రూపంలో గాని లేదంటే ఇన్హేలర్ రూపంలో గాని లాంగ్ యాక్టింగ్ బ్రాంకో డైలేటర్స్ ను ఇస్తాము. అదేవిధంగా కార్టికోస్టీరాయిడ్స్ అని ఈ అంటే ఒక వారం రోజుల పాటు ఇస్తాము. ఇది కాకుండానే స్మోకింగ్ మానిపించడానికి కౌన్సిలింగ్ ఇస్తుంటాము. అదేవిధంగా సీఓపీడీ పేషెంట్లలో మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ గాని న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ గాని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో నాన్ ఫార్మకోథెరపీ లోపల ఇంకో పల్మరీ రీహాబిలిటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ పల్మరీ రీహాబిలిటేషన్ లోపల ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేయించడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడము, అలాగే ఈ సీఓపీడీ వ్యాధిపైన అవగాహన కల్పించడము, సీఓపీడీ వ్యాధిపైన ఎడ్యుకేషన్ అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా ఒకవేళ వ్యాధి తీవ్రత ముదిరినట్లయితే వీళ్లలో కొన్ని రకాల సర్జరీలు చేస్తుంటాము. ఎంఫైసీమా అనేటటువంటిది ఉన్నప్పుడు లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అనేటటువంటిది చేస్తాము. దీంట్లో చేసిన తర్వాత ఏమిటంటే ఊపిరితిత్తుల సామర్థ్యము మంచిగా ఉండడము, ఊపిరితిత్తులు వాటి పనితీరు మెరుగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఈ ఊపిరితిత్తుల్లో గాలి గదులు కలిసిపోయి ఒక బుల్లలాగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు బుల్లెక్టమీ అనే సర్జరీ చేయడం మూలంగా ఈ సీఓపీడీ నుంచి ఈ ఉపశమనం కలిగించుకోవచ్చు. కొద్ది మందిలో ఒకవేళ ఖర్చు పెట్టుకునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు, పరిస్థితి చేజారిపోయినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటిది ఊపిరితిత్తులను మార్చి కూడా మరో ఊపిరితిత్తి పెట్టుకోవచ్చు. ఇలాంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇందాక అక్యూట్ ఎక్సర్సైజ్ అనుకున్నాం కదా, ఈ అక్యూట్ ఎక్సర్సైజ్ అనేది వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ గాని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గాని వచ్చినప్పుడు దీన్ని అక్యూట్ ఎక్సర్సైజ్ అంటాము. వ్యాధి తీవ్రత ఎక్కువైపోతుంది. ఇందులో ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్స్ ఇవ్వడము, నెబులైజేషన్ రూపంలో బ్రాంకో డైలేటర్స్ ఇవ్వడము, అలాగే ఈ కార్టికోస్టీరాయిడ్స్ ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడము, అది కాకుండా వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువైతే ఆక్సిజన్ పెట్టాల్సి రావడము. ఒకవేళ ఆక్సిజన్ పెట్టాల్సినప్పుడు కూడా ఈ సీఓపీడీ అనేటువంటి వ్యాధి తగ్గకపోతే నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అనేటటువంటి పరికరాన్ని పెట్టాల్సి ఉంటుంది. దీన్ని బైపాప్ అని కూడా అంటారు. ఇది పెట్టినప్పుడు సీఓపీడీ పేషెంట్లలో ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ని సీఓపీడీ లోపల మనము తీసుకుంటా ఉంటాము.
1: మరి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ సీఓపీడీ అనేది కొంచెం తీవ్ర పరిణామాలకు గురి చేసే వ్యాధిగానే కనబడుతుంది, ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్లలో. కాబట్టి మరి ముందు నుంచే జాగ్రత్త పడితే మరి ఇటువంటి పరిణామాల నుంచి మనం తప్పించుకోవచ్చు. మరి ఇది సీఓపీడీ అనే వ్యాధి రాకుండా ఎట్లా నివారించుకోవాలి జాగ్రత్తలు?
0: సీఓపీడీ రాకుండా ఎలా నివారించుకోవాలంటే ముఖ్యంగా మనము కారణాలు తెలుసుకోవాలి. సీఓపీడీ ఎలా వస్తుందో కారణాలను తెలుసుకుని వాటిని నిరోధించినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్మోకింగ్ చేయడము, బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఖచ్చితంగా సీఓపీడీ రావద్దు అని అనుకుంటే ఖచ్చితంగా ఆ క్షణమే మానేయాలి. ఈ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పక్క నుండి పొగను పీల్చరాదు. అదేవిధంగా దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ వాహనదారులు గాని లేకపోతే ఈ రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి దుకాణదారులు గాని దుమ్ముకు ధూళికి మాటి మాటికి దీర్ఘకాలికంగా ఎక్స్పోజ్ కాకూడదు. ఒకవేళ పొగ తాగడము ఈ దుమ్ముకు ధూళి ఎక్స్పోజ్ కావడం అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా వారిలో సీఓపీడీ వస్తుంది. సో ఇలాంటి నివారణ చర్యలు రాకుండా ఈ మాస్క్ అడ్డు పెట్టుకోవడం గాని పొగ తాగకుండా ఉండడం గాని చేసినట్లయితే సీఓపీడీ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. అలాగే సీఓపీడీ వచ్చినటువంటి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సీఓపీడీ ఒకసారి వచ్చిందంటే పల్మనాలజిస్టు చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్ ను క్రమం తప్పకుండా వాడాలి, ఇన్హేలర్స్ ను రాంగ్ గా వాడకూడదు, అలాగే రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉండాలి. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం సీఓపీడీ నుంచి కాపాడుకోవచ్చు. అలాగే మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి, ఈ ప్రోటీన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి, పండ్లు ఫలాలు తీసుకోవాలి, ప్రతిరోజు ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. అదేవిధంగా మంచిగా సుఖమయమైనటువంటి నిద్ర పోవాలి, 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానము ప్రాణాయామం చేసినట్లయితే సీఓపీడీ నుంచి ఉపశమనము కలిగించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సీఓపీడీ నుంచి ఈ సీఓపీడీ ఎంత భయంకరమైనా సరే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవచ్చు.
1: డాక్టర్ గారు, మరి సీఓపీడీ అనే 4 అక్షరాలు చూస్తే సింపుల్ గానే కనబడుతుంది, కానీ మరి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకుని మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మన సలహాలు పాటించినట్లయితే ఈ వ్యాధి బారిన మనం పడకుండా జాగ్రత్త పడవచ్చు. మరి చాలా మంచి విషయాలు శ్రోతలకు అందించినందుకు శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక సీఓపీడీ, ఐఎల్డీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు. సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఫోన్ 225225.
3: శ్రోతలు ఇంతవరకు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ నూకలా కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్ అవగాహన మాసం సందర్భంగా క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలతో తరచూ గొడవ పడటం గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
4: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట స్వాతి కిరణం సినిమాలోనిది. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, విరగ సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

మీరు విన్న ఆ పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, ఎంఎం కీరవాణి గారి సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారు ఆలపించింది, సీతారామయ్య గారి మనమరాలు సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన్యంపులి సినిమా నుండి ఈ పాట. విజయ్ యేసుదాసు కౌశల్య బృందం ఆలపించింది.

ప్రభాత లహరి కార్యక్రమంలో మీరు వింటున్నారు సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్. శ్రోతలకి ఒక గమనిక, ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం, వేధించడం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెట్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ప్రభాత్ లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్వాతి నృత్యం సినిమా నుండి ఈ పాట. పాడిన వారు కమల్ హాసన్, రాధికా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

ఇలాంటి సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ వినాలనుకుంటే అలాగే ట్యూన్ చేసి పెట్టండి 103.2 మెగా హెట్స్ అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును.

0: ఇప్పుడు వినండి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవల గురించి ఎన్డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఎంఓ శ్రీ వందే నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్న వారు సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఎప్పుడు మొదలైంది, ఈ సహకార కేంద్ర బ్యాంక్ ఏ విధంగా పనిచేస్తోంది, ఎలాంటి సదుపాయాలని రైతులకు కానీ ప్రజలకు కానీ అందిస్తోంది అనే విషయాల్ని మనకు వివరించడానికి ఈరోజు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ఎన్డీసీసీబీ సిఇఓ అయినటువంటి శ్రీ వందే నాగభూషణం గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సహకార కేంద్ర బ్యాంక్ ఎలాంటి సదుపాయాల్ని అందిస్తుందనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి నాగభూషణం సార్.
2: నమస్తే మోహన్ దాస్ గారు.
1: సార్, నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ శాఖ అనేది మనకి ఇక్కడ ఎప్పుడు మొదలైంది, ఇది ఎలాంటి సదుపాయాలని ప్రజలకు అందిస్తుందనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారండి.
2: తప్పకుండా. ముందుగా మన ఆకాశవాణి నిజామాబాద్ శ్రోతలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన ఆకాశవాణి 90 వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ని అందిస్తున్న తీరు, ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న తీరును బట్టి మీకు అందరికీ కూడా శుభాభినందనలు. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి, మన బ్యాంకు కూడా, మన జిల్లా బ్యాంకు ఇది 103 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని, అంటే 1922 నవంబర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బ్యాంక్ ఇది. సో గత 103 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా యొక్క ప్రజల విశ్వాసాన్ని పొంది బ్యాంకింగ్ సేవలను కంటిన్యూస్గా అందిస్తూ వస్తున్నది. సో అది కూడా ఆకాశవాణి ఎలా అయితే 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందో, బ్యాంకు కూడా 103 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అందరి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో సేవలు అందిస్తూ ముందుకు వెళ్తుందండి.
1: మరి సహకార కేంద్ర బ్యాంక్ ఎలాంటి వ్యవసాయ రుణాలని వ్యవసాయదారులకు అందిస్తుంది, వ్యవసాయదారులకి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందనే విషయాల్ని మా శ్రోతలు కొద్దిగా అందిస్తారు.
2: మన జిల్లా యొక్క ముఖ్యంగా వ్యవసాయం అభివృద్ధి కోసమే, ఈ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ, అంటే కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది స్థాపించబడింది. అయితే మన బ్యాంకు ప్రస్తుతం మొత్తం 63 శాఖలు ఉన్నాయి మనకి, 2 ఉమ్మడి జిల్లా, అంటే 2 మన నిజామాబాద్ అండ్ మరియు కామారెడ్డి జిల్లాల్లో, 2 జిల్లాలు కలిపి మన బ్యాంకు 63 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ముఖ్యమైన భాగం మాకు పిఎస్ఈఎస్ సహకార సంఘాలు, అవి కూడా ఒక 143 సహకార సంఘాలు మనకున్నాయి. సో ఈ సహకార సంఘాలు ప్లస్ మన బ్యాంకు బ్రాంచెస్, వీటి ద్వారా రైతాంగానికి రకరకాల సేవలు అందిస్తూ ఉంటాము. అయితే ఈ

0: అంటాం మనం. సో ఈ మూడంచెల వ్యవస్థ ఈ భాగంగా నడుస్తుంది మన బ్యాంకు. సో ఇందులో మనకి మీరు అడిగారు రైతులకి ఎట్లాంటి వ్యవసాయానికి ఎట్లాంటి సేవలు అందిస్తారనేటువంటిది. మన బ్యాంకుకి ఇంచుమించుగా ఒక 400,000 కస్టమర్లు ఉన్నారు ఇప్పటికీ. ఈ 400,000 ఇంచుమించు 100,000 రైతులు మా బ్యాంకు నుంచి పిఎస్సిఎస్ ద్వారా కానివ్వండి డైరెక్ట్గా కానివ్వండి రుణాలు అందిస్తున్నమాట. అంతేకాకుండా సహకార బ్యాంక్ అనగానే రైతులకి ఒక రకమైన భావన ఉంటుంది వాళ్ళ మనసులోను, ఇది మా బ్యాంకు, ఇది మన బ్యాంకు, ఇది మన జిల్లా బ్యాంకు అనే భావన ఉంటుంది. సో ఆ భావనతోనే మా బ్యాంకు ముందుకి నడుస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థనంతటినీ కూడా ఓవరాల్గా మాకు సూపర్వైజర్ నబార్డ్. సో అదే కాకుండా మేము ఈవెన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో కూడా కవర్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా ఇది వెల్ రెగ్యులేటెడ్ ఒక వ్యవస్థలో భాగంగా మన బ్యాంకు పనిచేస్తుంది అన్నమాట. ప్రస్తుతం మన జిల్లా బ్యాంక్కి చైర్మన్గా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి గారు ఉన్నారు, వారి ప్రోత్సాహంతో. అదేవిధంగా గత పాలకవర్గం శ్రీ రమేష్ రెడ్డి గారి అధ్యక్షతన పాలకవర్గ సభ్యులందరూ కలిసి బ్యాంకును ఎంతగానో ముందుకి ప్రోత్సాహంతో నడిపించారు. వారి సహకారంతో బ్యాంకు మంచి ప్రగతిని సాధించింది. సో ఈ విధంగా మా ప్రగతిని విని మీరు మమ్మల్ని స్వయంగా పిలిచి ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు.
1: సరే, అయితే మనకు డిసిసిబి బ్యాంక్ వల్ల అంటే సామాన్య ప్రజలకు ఎట్లాంటి సదుపాయాలు ఈరోజు జిల్లా ప్రజలకు ఎలా అందుతున్నాయి?
0: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రైతులు ఉంటారు, చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ వ్యవసాయ పెట్టుబడి పెట్టడానికి ఏదైనా అవసరం ఉండి కూడా రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీలకి అప్పులు తెచ్చుకొని అవి తీర్చుకోలేక వాటి విషయంలో పడిపోయే రైతులకి మన బ్యాంకు చక్కటి రుణాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట. కేసీసీ అని, తర్వాత కర్షక మిత్ర అని, తర్వాత డైరెక్ట్గా రైతాంగానికి ఇస్తాము. సో ఈ కేసీసీ అనేది ఎలాగంటే సంఘాల ద్వారా తీసుకుంటూ ఉంటారు రైతులు, సంఘంలో మెంబర్షిప్ తీసుకుని తర్వాత మేమేమో సంఘానికి ఇస్తాము, ఆన్వర్డ్ లెండింగ్లో సంఘాలేమో ఈ రైతులకు ఇస్తూ ఉంటుంది. ఓవరాల్గా వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. రైతు నుంచి 7% తీసుకున్నప్పటికీ ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ అనేసి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి 3% కన్సెషన్ జరుగుతుంది. సో ఈ ఇట్లా కన్సెషన్తో కలిపి రేటు చాలా మినిమల్గా వాళ్ళకి అవుతుంది. ఈ తక్కువ ధరతో రైతులకి ఇది ఒక గొప్ప సహాయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇది ఏమవుతుందంటే రైతులు దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఏమవుతుంది, ఒకసారి మనం కట్టకపోతే సహకార బ్యాంకే కదా వాళ్ళు వసూలు చేసుకుంటారా ఏంటి అడుగుతారా ఏంటి అన్నట్లుగా కాకుండా కంటిన్యూస్గా దాన్ని ఏ సంవత్సరానికి సంవత్సరం కట్టుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహకర వడ్డీ రాయితీ కానివ్వండి, లేకుంటే ఈ తక్కువ వడ్డీకి దొరుకుతున్న లోను ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటూ వాళ్ళు కట్టుకుంటూ పోతే వాళ్ళకి ఇది కంటిన్యూస్గా ఇది ఉంటుంది. ఎప్పుడు పెరిగినా, లిమిట్స్ పెరిగినా కూడా, లేకపోతే వాళ్లే వ్యవసాయాన్ని పెంచుకుంటున్నా కూడా వాళ్ళకి రుణ పరిమితి కూడా పెరుగుతుంది, చాలా సహాయకరంగా ఉంటుంది. అంతేగాని కట్టకుండా ఇర్రెగ్యులర్ చేసుకుంటే మనకు తెలిసిన విధంగా ఈ మధ్యన ఈ సిఐసిస్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ వచ్చినాయి కదా, ట్రాన్స్ యూనియన్ సిబిల్ అనేసి, లేకుంటే ఎక్స్పీరియన్ అనేసి సిబిల్ రిపోర్ట్స్ అంటాం కదా, మనం వాటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. రైతులు అది గుర్తించాలన్నమాట. అది రిఫ్లెక్ట్ అయ్యి మన దాంట్లో అది రేటింగ్ ఖరాబ్ అయింది అనుకోండి, సో ముందు ముందు వాళ్ళకి లోన్లు దొరకడాలు కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత వీళ్ళ క్రెడిట్ హిస్టరీలోకి వెళ్తే సెటిల్డ్ అను, లేకుంటే కాంప్రమైజ్ అయిందను, లేకుంటే రైట్ ఆఫ్ అయిందని ఇట్లా వస్తే వాళ్ళకి ముందు ముందు లోన్లు దొరకడం కూడా ఇబ్బంది. అందువల్ల దయచేసి రైతులందరూ కూడా, రైతాంగమే కాదు ప్రతి రుణగ్రహీత కూడా, ఇది గుర్తించి ఈ స్కీమ్స్ ను చక్కగా ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు రీపే చేసుకుంటూ మంచిగా ఉపయోగించుకోవాలి. అదే కాకుండా మేము కర్షక మిత్ర అనే ఒక ప్రోడక్ట్ కూడా ఇస్తున్నాము. దీర్ఘ కాలిక రుణం ఇది, 5 ఇయర్స్ ఇస్తూ ఉంటాము. ఇది కూడా ఎక్కువ ఏమి ఇబ్బందికరమైనటువంటి అవి ఇవి అని అడగకుండా చక్కగా సులభతరంగా ఇచ్చే ఒక ప్రోడక్ట్ మాది. దీన్ని కూడా ఇంచుమించు చాలా మంది రైతులు గత 2 సంవత్సరాలుగా దీన్ని లబ్ధి పొందారు. ఎకరానికి 2.5 లక్షలు ఇస్తాము. అదేవిధంగా మ్యాక్సిమమ్ ఒక 12 లాక్స్ వరకు, 12 లక్షల వరకు ఇస్తామన్నమాట. సో ఇది కూడా చాలా సులభంగా రైతుకి అవసరమైనటువంటి అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ఫామ్ మెకనైజేషన్ కానివ్వండి, ల్యాండ్ డెవలప్మెంట్ కానివ్వండి, డైరీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇట్లా దేనికైనా కూడా రైతు సులభతరంగా ఈ లోన్ తీసుకుని ఇన్స్టాల్మెంట్ 6 మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది. ఇది పే చేసుకుంటూ పోతే తర్వాత కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటూ ఉండొచ్చు ఇంత పరిమితి తర్వాత. సో ఈ విధంగా ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కాక ఇంకా మన రైతాంగానికి కానివ్వండి, సామాన్య

0: ప్రజాని కానీ కానివ్వండి, ఈ గోల్డ్ లోన్ అనేసి, తర్వాత ఇళ్ళు గృహాలు నిర్మించుకోవడానికి లోన్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బ్యాంక్ ద్వారా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రుణాలు మాత్రమే కాక రైతుల దగ్గర కానివ్వండి, లేకుంటే మన జిల్లా ప్రజానీకం దగ్గర ఉన్నటువంటి మనీ ఏదైతే ఉంటుందో, అమౌంట్ ఏదైతే ఉంటుందో, దానికి మంచి డిపాజిట్ స్కీమ్స్ కూడా మా బ్యాంక్ లాంచ్ చేసింది అనమాట. సో ప్రస్తుతానికి ఒక మంచి స్కీమ్ ఒకటి లాంచ్ అయింది, సంపద అనేసి ఒక స్కీమ్. స్కీమ్ పేరు సంపద. దీంట్లో జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ రేట్ ఇస్తున్నటువంటి డిపాజిట్ స్కీమ్ ఇది. మేము దీనికి సీనియర్ సిటిజన్స్ కి అయితే 8.5% ఇస్తున్నాము. ఏ బ్యాంకు కూడా నాకు తెలిసి ఎక్కువ వడ్డీ ధర ఇవ్వట్లేదు. సో సామాన్య ప్రజానికి 8% ఇస్తున్నాము. సో ఇది 555 డేస్ స్కీమ్. సో ఇట్లాంటి స్కీమ్స్ మన జిల్లా ప్రజానీకానికి, ముఖ్యంగా మా మేము ఆపరేట్ చేస్తున్నటువంటి రూరల్ ఏరియాస్లోను గట్రా ఈ ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడుతున్నాయి ఈ స్కీమ్స్ అన్నీ కూడాను. పైగా అదే కాకుండా జిల్లా బ్యాంకులు, ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఉన్న బ్యాంకుల్లో ఉన్న ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన జిల్లా బ్యాంకు చేస్తున్న వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి, అంటే వ్యాపారం ద్వారా వచ్చినటువంటి లాభాలు కానివ్వండి, అమౌంట్స్ కానివ్వండి, మన జిల్లాలోనే మనం ఉపయోగిస్తాం దాన్ని. మన జిల్లాలో ప్రజలకే వ్యాపారాలు చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే రైతులు రుణాలు తీసుకోవడానికి కానివ్వండి, ఈ విధంగా ఉపయోగించుకో ఇస్తాం మనం. అదే ఇతర బ్యాంకులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అది ఒక మనం మన బ్యాంకు లో అకౌంట్స్ ఓపెన్ చేసి మన బ్యాంకు సేవలు అందుకోవడం ద్వారా మన జిల్లాకు మనం ఉపయోగపడుతున్నాం అనేది మనందరూ, మన ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నమాట. సో మన జిల్లా బాగుపడుతుంది దీనివల్ల. గత కొద్ది సంవత్సరాలుగా మంచి బిజినెస్ బాగా డెవలప్ అయింది మన బ్యాంకు. సో ముఖ్యంగా మేము రుణాలు ఇవ్వడం అంతా కూడా మన జిల్లాలోని యువతకు కానివ్వండి, లేకుంటే రైతాంగానికి కానివ్వండి, వ్యాపారాలకి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి గృహాలు నిర్మించుకోవడానికి కానివ్వండి, ఇట్లాంటి వాటికి మన జిల్లా ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరితోటి మనం ఏంటంటే మన జిల్లా బ్యాంకును మనం సపోర్ట్ చేసుకోవాలి.
1: అయితే ముఖ్యంగా మనము జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అంటేనే గ్రామీణ ప్రాంతం మనకు గుర్తుకొస్తుంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఉంటూ ఉంటాయి, వాటికి మీ నుండి ఎలాంటి సహాయం అందుతుంది?
0: జిల్లాలో ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టుగా వ్యవసాయానికి మాత్రమే కాక ఇతర యాక్టివిటీస్ కూడా మన బ్యాంకు రుణాలు ఇస్తుంది అన్నమాట. లైక్ పిఎంఈజీపీలో కూడా మనం రుణాలు ఇచ్చాము. అదేవిధంగా కమర్షియల్ లోన్స్ అనేసి మార్టిగేజ్ ప్రాపర్టీ మార్టిగేజ్ పెట్టి కమర్షియల్ యాక్టివిటీకి, బిజినెస్కి కానివ్వండి, వేరే ఏ విధమైనటువంటి చిన్న చిన్న పరిశ్రమలకు కానివ్వండి, వాటికి కూడా ఈజీగా రుణాలు ఇస్తుంది అన్నమాట మన బ్యాంకు. వ్యవసాయానికి మాత్రమే కాక ఇతర రంగాలకు కూడా మనం సహాయపడతాం. అంతేకాకుండా ఇప్పుడు స్వయం సహాయత ఉంటాయి కదా, సమూహాలు, ఎస్హెచ్జీస్, వాళ్ళకు కూడా మేము లోన్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ముఖ్యంగా మహిళలు, వాళ్ళకి అందరూ అంటూ ఉంటారు మహిళలు అంటే దే ఆర్ ద బెటర్ ఫైనాన్షియల్ మేనేజర్స్. ఇంట్లో మహిళ చేతిలో డబ్బుంటే అది మంచిగా ఉపయోగపడుతుంది అనేసి, కుటుంబానికి బాగా ఉపయోగపడుతుంది అనేసి మనందరూ నమ్మకం. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్వయం సహాయత ఈ సమూహాలకి, ఎస్హెచ్జీస్కి మనం రుణాలు ఇస్తున్నాము. అవి కూడా బాగా వాళ్ళు ఉపయోగించుకొని మంచి ప్రగతిని సాధిస్తున్నారు.
1: మనము ఇప్పటి వరకు ఈ పిఎస్ఎస్ ద్వారా మీరు అగ్రికల్చర్ లోన్స్ ఇస్తామని చెప్పారు కదా, ఈ 143 సంఘాల ద్వారా మీరు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఎంతవరకు రుణాలు ఇవ్వడం జరిగింది?
0: ఇంచుమించు మన టోటల్ బిజినెస్ ఒక 3,000 కోట్ల వరకు చేరుకోగలిగాము ఈ మధ్యకాలంలో. దాంట్లో ఇంచుమించు ఒక 2,000 కోట్ల వరకు కూడా రుణాలే. రుణాలు మనకి సాధారణంగా రూరల్ ఏరియాస్లోనే ఉంటూ ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ మనది వెళ్ళేది రైతులకే వెళ్తూ ఉంటుంది. ఎస్ఏలోనే, కేసీసీలోనే ఇంచుమించు ఒక 700 కోట్ల రుణాలు దాకా ఇచ్చామన్నమాట. అదేవిధంగా మొత్తం ఓవరాల్ వచ్చి ఒక 2,000 కోట్ల వరకు రుణాలు ఇచ్చాం మనం. తర్వాత మనకి ఈ టీజీ క్యాబ్, ఎపెక్స్ బ్యాంక్ చెప్పాను కదా, ఎపెక్స్ బ్యాంకు, తర్వాత నాబార్డు, వాళ్ళకి వాళ్ళ ద్వారా మనకి సహాయం వస్తుంది అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మేము రుణం తీసుకుని ఆ రుణాన్ని మేము ఈ ప్యాక్స్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా రైతులకు కానీ మేము ఇస్తూ ఉంటాం అన్నమాట.
1: ఇప్పుడు మీరు చెప్పారు దాదాపు 63 శాఖలు ఈ జిల్లాలో పనిచేస్తున్నాయని, మరి ఈ శాఖల ద్వారా ఎలాంటి సహాయం జిల్లా ప్రజలకు పూర్తిగా అందుతుంది?
0: నేను చెప్పినటువంటి మన బ్యాంక్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా 63 శాఖల ద్వారాను, లేకుంటే ఈ 143 ప్యాక్స్ ద్వారానే అందుతూ ఉంటాయి అన్నమాట. మన బ్యాంక్ స్టాఫే చెప్పుకోవాలంటే అప్రాక్సిమేట్గా అరౌండ్ 340 స్టాఫ్ మెంబర్స్ ఉన్నాము. మన స్టాఫ్ ఉంటారు ఈ 63 బ్రాంచ్ల్లోనూ ప్లస్ మన హెడ్ ఆఫీస్ కలిపి. సో గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే మనం ప్రగతిని సాధించామనుకుంటున్నాము, 3,000 crores బిజినెస్ చేరామనుకుంటున్నాము, తర్వాత మరొక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గత సంవత్సరం 2025-26 గాను మన బ్యాంక్ ని రాష్ట్రంలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్యాంక్ గా మన అపెక్స్ బ్యాంక్ వారు గుర్తించి మనకి అవార్డు ఇవ్వడం జరిగింది మన బ్యాంక్ కి. మన బ్యాంక్ సో దీనికి అంతటికీ కారణం స్టాఫ్ అందరూ వాళ్ళు నిజంగా బ్రాంచెస్ లో కష్టపడుతున్నారు చేస్తున్నారు, వాళ్ళందరూ కష్టపడిన ఫలితమే మనకి ఈ రిజల్ట్ దక్కింది. తర్వాత బిజినెస్ కూడా మంచిగా డెవలప్ అయింది. ఇదంతా కూడా వాళ్ళు మన స్టాఫ్ చేసుకున్నది. తర్వాత మన చైర్మన్ గారు ఆనరబుల్ కలెక్టర్ గా మేడం ఆధ్వర్యంలో అందరూ టీంలా పనిచేసి, తర్వాత గత పాలకవర్గం టైంలో కూడా శ్రీ రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో కష్టపడి అందరూ పనిచేసిన దాన్ని బట్టి ఈ మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్యాక్స్ సపోర్ట్ కానివ్వండి, స్టాఫ్ సపోర్ట్ కానివ్వండి, అంతేకాకుండా మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ కూడా ఇతర బ్యాంకుల్లో కూడా పనిచేసి అక్కడున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మాకు ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా మనకి ఈ బ్యాంక్ ప్రగతిలో సాధ్యమైంది. ఈ విజయం ఏదైతే ఉన్నదో ఇదంతా సాధ్యమైంది. సో ప్రతి ఒక్కరి రోల్ కూడా ప్రతి లెవెల్లో కూడా ఇది ఉండబట్టే ఈ యొక్క బ్యాంక్ యొక్క ప్రగతి సాధ్యపడింది. ఇది
1: చివరగా సార్, మీరు జిల్లా ప్రజలకు కానీ రైతులకు కానీ ఇవ్వాల్సిన సందేశం ఏమైనా ఉందా?
0: ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, ఒక వ్యవస్థ ఉన్నది, ఒక పథకం ఉన్నది అంటే దాన్ని ఎంత బాగా మనం ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంతక మాట్లాడుకున్నట్లుగా మనం లోన్ తీసుకున్నామంటే ఎక్కడి నుంచో రుణమాఫీ వస్తుందిలే, వాళ్ళు వచ్చినప్పుడు అదే పోతుందిలే అని అనుకోకుండా, రుణమాఫీ వస్తే అందరికీ వస్తుంది. మీరు మంచిగా కట్టినా కూడా మీకు ఆ టైంలో మీకు ఎంత అయితే ఉన్నదో అది అవుట్ స్టాండింగ్ మీద రుణమాఫీ ఎట్లనో వస్తుంది. అంతేగాని అది వస్తుంది కదా అని మనం అకౌంట్ పాడు చేసుకుంటే, నేను ఇందాక చెప్పినట్లుగా మన రికార్డు క్రెడిట్ రికార్డు ఖరాబ్ అవుతుంది. క్రెడిట్ రికార్డు ఖరాబ్ అయింది అనుకోండి, దానికి ముందు ముందు లోన్లు దొరకడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా ఉంటుంది. అందువల్ల ఈ బ్యాంక్ స్కీమ్స్ ఏదున్నా, మా బ్యాంక్ అనే కాదు, మీరు ఏ బ్యాంక్ అనే తీసుకోండి, బ్యాంక్ నుంచి లోన్ మనం తీసుకున్నాము అని అంటే దాన్ని ఎంత సక్రమంగా చెల్లించి దాన్ని మరింత మనం వ్యాపారం కానివ్వండి లేదా వ్యవసాయం కానివ్వండి వృద్ధి చేసుకుంటూ దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకొని మన జిల్లా యొక్క లేకుంటే రాష్ట్రం యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి మనం ఉపయోగపడాలి. ఇది సక్రమంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం అన్ని స్కీమ్స్ మంచిగా ఉపయోగించుకోవాలి. ఇర్రెగ్యులర్ కాకుండా టైంకి రిపే చేసుకుంటే అంత వ్యవస్థ ఒక మంచి వెల్ ఆయిల్డ్ మెషినరీగా నడుస్తుంది అన్నమాట. ఇదే నా సందేశం.
1: మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చేయడం, అట్లాగే మాకు 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేయడం, అట్లా మీరు కూడా 103 సంవత్సరాలు మీ బ్యాంక్ పూర్తి చేసుకున్నందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము శ్రోతల తరఫున మరియు మా ఆకాశవాణి తరఫున. మీరు మా స్టూడియోకి వచ్చేసి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎలాంటి సదుపాయాల్ని ప్రజలకు అందజేస్తుందనే విషయాల్ని పూసగుచ్చినట్టుగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు మరియు మన జిల్లా శ్రోతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.
2: శ్రోతలు ఇంతవరకు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సేవల గురించి NDCCB ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO గారితో శ్రీ వందే నాగభూషణం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు CH మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్ గారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై నిజామాబాద్ కార్యక్రమాలు.

సినీ రంజని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చంద్రలేఖ సినిమా కోసం సుజాత సౌమ్య ఆలపించింది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా నుండి. పాడిన వారు కళ్యాణ్ మాణిక్, సునీత.

రంజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట అనురాగ్ కుల్కర్ణి రమ్య బెహ్రా ఆలపించింది ఆచార్య సినిమాలోనిది. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. శ్రోతల హృదయరంజని హృదయరాగాలు కార్యక్రమానికి అభిమాన శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తుంది మీ ఆకాశవాణి 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు ప్రయాణంలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, కారులో ఉన్నా, పొలం వద్ద ఉన్నా, షాపులో ఉన్నా, మీ పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా హాయిగా రేడియో వింటూ మీ పనిని చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా వాట్సాప్ నంబర్కి మీ సందేశం పంపించండి. సినిమా పేరు, పాట, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరి పేరు క్లుప్తంగా సందేశం ద్వారా పంపించండి. మా నెంబర్ 8462245066. మరి ఉదయం నుండి చాలా మంది శ్రోతలు రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అందరు కోరిన పాటలు వినిపించకపోయినా అందరి పేర్లు మాత్రం చదవడానికి ప్రయత్నిస్తాను. ముందుగా గోదావరి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుండి చిన్ని చంద్రకళ, సుప్రజ, స్మైలీ, నరేష్, హన్షు ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే అదే గ్రామం నుండి స్నేహిత్, స్నేహాంష్ కూడా రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం గోదావరి సినిమా నుండి. పాడిన వారు

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.8 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకున్నాం చిన్న విరామం.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ సీను నాయక్,
3: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
3: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 7799090505.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
3: డాక్టర్ ఏ వనిత,
2: కంటి పైపొర, కొలిక మండలి ఆపరేషన్.
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు
3: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్.

0: గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
0: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.

0: హృదయరాగలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ కాంగ్రా గ్రామం నుండి రవి, లావణ్య, నవ్య, శ్రీకర్ ఇంకా వారి స్నేహితులు. వీరు పెళ్లి సన్నడి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.
1: దుగ్ధాంభో నిధి జనిత లలిత

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు.
3: తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ పోతంగల్ నుండి తోటి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు పెద్దరాయుడు సినిమా నుండి పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ రిక్వెస్ట్ పంపించండి. మా నెంబర్ 8462245066. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు అడిగిన పాట లేదు, వీరికి సుస్వాగతం సినిమా నుండి మంచి పాట వినిపిస్తున్నాను. పాడినవారు హరిహరన్, చిత్ర.

శ్రోతలు మీరు వింటున్నారు 103.8 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం. హృదయ రాగాలు కార్యక్రమంలో వెరీ గుడ్ మార్నింగ్ అంటూ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటే రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచన్ శ్రీహరి, జ్యోతి, రాజ్కుమార్, వినోద్ కుమార్, స్నిగ్ధ, గ్రీష్మ, రామ్ నందన్ వీరు పూలరంగడు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అదే రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz అలాగే న్యూ సౌండ్ ఎయిర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 0846225334.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

అదే రాగులు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. నసీరుల్లాబాద్ మైలారం గ్రామం నుండి రతన్ లావణ్య, నిక్షయ్ మహోన్నత్ ఇంకా వారి స్నేహితులు వీరు రేగుచుక్క సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

హృదయ రోగులు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నిజామాబాద్ పూలాం నుండి వహీద్ రుమాని, జమీర్, ఫసీ, జునీద్, జుబీర్, ముక్రమ్, నుమాన్, ఫుర్ఖాన్, జాకీర్, ఫజీల్ ఇంకా వారి స్నేహితులు వీరు దిల్ సినిమా నుండి ఏదైనా పాఠం వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. మా కోసం హృదయ రాగాలు కార్యక్రమంలో ఏదైనా పాఠం వినిపించండి అంటూ అజిత్ భాయ్, యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, షేక్ చంద్ ఇంకా వారి స్నేహితులు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ కాలనీ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు వీరు హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం దిల్ సినిమా నుండి ఈ పాట విందాం.

అదే లగలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు, పెళ్లి పందిరి సినిమా నుండి పాటను వినిపించండి అంటూ ఆకాశవాణి సిబ్బందికి నమస్సులు అంటూ రిక్వెస్ట్ పంపించారు. నమస్సులు అండి మీకు కూడా. జక్రంపల్లి అర్గుల్ నుండి మహమ్మద్ అఫీజుద్దీన్ తాంజా టర్నం, సజీనుద్దీన్ టాబు, రయాన్ షిన్ను ఇంకా వారి స్నేహితులు. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు వనపర్తి.

తరపు నుండి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుబ్బరామయ్య, చైతన్యశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులు అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. నిర్హారి, యశోద, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్, వీరు కూడా మా కోసం ఏదైనా పాట వినిపించండి హృదయరాగాలు కార్యక్రమంలో అంటూ వీరందరి కోసం పిల్లి పందిరి సినిమా నుండి ఈ పాట విందాము.

0: పాటని వినిపించండి. అంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నేహాల్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హృదయరాగలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి వీరు పెళ్లి పుస్తకం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం హృదయరాగలు కార్యక్రమంలో ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాముల్ గౌడ్, ఇంకా రాములమ్మ. అలాగే ఆర్మర్ నుండి రాధా, కుమారస్వామి, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం పెళ్లి పుస్తకం సినిమా నుండి ఈ పాట విందాం.
3: తరి తక్క జును తాం, తరి తక్క జును తాం, తరి తక్క జును తాం.

విధిలోకలు కార్యక్రమంలో చివరిగా రిక్వెస్ట్ పంపించారు. రెంజల్ మండలం సాటాపూర్ నుండి మనస్విత్ యశస్విన్ నిమ్మల అమ్ములు పండు, అలాగే మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, అలాగే మామిడి కూతురు మండలం కోనసీమ నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవాని కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఖైదీ నంబర్ 786 సినిమా నుండి చివరిగా ఈ పాట విందాం.

అలాగే వింటున్న పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆద్యారెడ్డి, సువర్ణ, హృతిక్ రెడ్డి, ఖుషి ఇంకా వారి స్నేహితులు

వింటున్న పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో ప్రారంభమవుతే వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తాను కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీని విరివిగా వాడుకుని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లో శ్రీధర్బాబు అన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబూ వాడంటాను నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పరిహార చెక్కులను తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ఆయన సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆర్థిక సహాయం

వారి నష్టాన్ని భర్తీ చేయలేదని సంతాపం వ్యక్తం చేశారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 2026-27 సంవత్సరానికి విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 31వ తేదీలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తెలియజేసింది. సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులకు సకాలంలో సమాచారం అందించి నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయించాలని కోరింది. భూసారాన్ని మెరుగుపరచడం, చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి సూచించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీనివల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల పెరుగుతుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేటీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజినెస్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం మరి లిజినెస్ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాటలు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మీకు గనక 1990 నుంచి 1995, 1990 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకేమైనా ఫేవరెట్ పాటలు ఉంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి. 0402324 0852కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా 20వ శతాబ్దం, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి గీతం, జేవి రాఘవల్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ అర్జీ శ్రీని మాట్లాడుతున్నాను. ఎస్, మరి ఈ ఎవర్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మనం పాటలు వింటున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో. సో మరి నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. అలాగే లంగన్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. సో మరి మా కోసం బావా బావు మరుది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం రాజ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమా బావా బావు మరుది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసి

ఇచ్చినటువంటి శ్రోతలు మేడ్చల్ నుంచి నరసింహమూర్తి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట జెంటిల్మెన్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు నరసింహమూర్తి గారు. తప్పకుండా అండి. మరి నెక్స్ట్ మెసేజ్ కూడా చేశారు, మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు వాహిద్ రుమాని. జమీర్ ఫసీ, జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫుక్రాన్, జకీర్, ఫజీల్ మెసేజ్ చేశారనమాట. సో తప్పకుండా మీ అందరి కోసం ఒక పాట వినిపిస్తాను. అలాగే మా కోసం ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్గ్రీన్ హిట్ వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి, జనకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట జెంటిల్మెన్. మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ, పార్వతి, మురళి, కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ఘరాన మొగుడు చిత్రం నుంచి బంగారు కోడి పెట్ట పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట, చిరంజీవి గారి పాట మా కోసం వినిపించండి అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తారలపల్లి నుంచి మెసేజ్ చేశారు. కానీ పేరు పెట్టడం మాత్రం, పేరు టైప్ చేయడం మర్చిపోయారు, బట్ తప్పకుండా అండి. మరి మీకోసం ఘరాన మొగుడు, మరి ఈ చిత్రం నుంచి బాలగారు చిత్రగారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చారు. ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

చిత్రాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జున్ని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కోరుతున్నటువంటి పాట ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట నిర్ణయం చిత్రం నుంచి హలో గురు ప్రేమ కోసం మేరవ జీవితం అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే నందిపేట్ నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మా కోసం ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాట నాగార్జున గారి పాట అయితే మాకు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం, మరి ఈ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎన్ఎన్ మీ అదృష్టిని మాట్లాడుతున్నాను అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ, ఈ పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అంకుషాపూర్ నుంచి దోర్నల సుదర్శన్, అవేష విధుబాబు, రాగ్ విభాస్, విభు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం పప్పిలహరి సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి.

0: పౌరులకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారు కోరుతున్నటువంటి పాట గులాబీ చిత్రం నుంచి బీట్ ఇన్ మై హార్ట్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మెసేజ్ చేశారు మొహమ్మద్ జైనుద్దీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ని మాకోసం వినిపించండి అంటూ భువనగిరి జిల్లా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంతి మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం గులాబీ. మరి ఈ చిత్రం నుంచి మనో గారు, గాయత్రి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

55 నిమిషాలకు వస్తుంది. మరి మీ ఆర్జే స్ట్రీమింగ్ అందరికి గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. అలాగే చాలామంది మెసేజ్ చేశారు, అందరి పాటలు వినిపించలేకపోయాను, కాకపోతే వారందరి కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరి కోసం ఈ ఎవర్ గ్రీన్ పాట వినిపిస్తూ గుడ్ బై చెప్తున్నాను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎప్పుడు దేశ విశ్వాసాన్ని బలపరిచిందని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారని నవీన్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 నూతన కార్మిక కోడ్లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 4 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు యజమానుల సంఘాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో సంప్రదింపులను సమావేశాలను నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలు 11 నుంచి 16 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీ అంజయ్య భవన్లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని కార్మిక కమిషనర్ తెలిపారు. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గన్ని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కూల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని నిరసనగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య కంపెనీల ద్వారా పశ్చిమ బెంగాల్లో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. రైల్వే స్టేషన్లో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఒక కీలకమైన అడుగు వేసింది. స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలతో సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలను ఈ తనిఖీల్లో పరిశీలిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమర్థం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 26 సెకండ్లు. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి సినీ గేయ రచయితలు, ఆ కలం పరిమళాలు, సాహితీ కుసుమాలు.

చూసుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ అశోక్. ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బహుముఖ మహోన్నత సాహితీ ప్రజ్ఞాశాలి గ్రంథాలయంలోని సాహిత్య పాండిత్య విజ్ఞాన తత్వాలను ఆకలింపు చేసుకున్న అక్షర కరటం కనిపించని పుస్తకాల సారాన్ని మస్తకంలోకి ఎక్కించి కవితా విప్లవాగ్ని కురిపించిన అభ్యుదయ కవి. కళాశాల విద్య లేకుండా విలాసాలు మాని కులాసాగా గ్రంథాలయాల్లో ఇంట్లోనే ప్రపంచాన్ని చదివేసిన ప్రతిభా సంపన్నులు ఎంత చెప్పినా తక్కువే ఆ కవి గురించి.

కవి, రచయితగ, చరిత్ర సాహిత్య పరిశోధకులు, నృత్య కళాశాల బోధకులు, చదరంగం, ఇంద్రజాలం ఇలా పుస్తకాలు రాసిన ప్రతిభావంతులు, సినిమా కవి, కాలమిస్ట్ ఇలా అంతులేని జాబితా ఆయన సొంతం. రజలింగి విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అని విప్లవ జ్వాలను రగిలించిన కలమే ఆకాశం దించాలా, నిలవంకా తుంచాలా అంటూ ప్రేమికుల రసతీరాలను రాశారు. వేదంగా ఘోషించి గోదావరి అంటూ సుభాషితాలు రాసిన కలమే సన్నికల్లు తొక్కిన, సత్తుపదులు మెట్టిన, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం, అంతిమ వాస్తవం ఒక్కటి అనే సందేశాన్ని పరిణయ గీతంలో చెప్పారు. ఇలా అన్ని రకాల పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆ కవి ఎవరో కాదు, ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర గారి కవి నుంచి జాలువారిన పాటలు వింటూ ఆయన జీవిత విశేషాలు వినే ప్రయత్నం చేస్తారు.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు మీ అభిమాన ఎఫ్ఎం వెగత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు సినీ గేయ రచయిత ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు. ఆయన గురించి చెప్పాలంటే అసలు సరిపోదు సమయం, ఎందుకంటే గొప్ప సాహితీవేత్త, సాహితీ మూర్తి. ఆరుద్ర గారి అసాధారణ ప్రతిభ గురించి, ఆయన చేసిన సాహిత్య సేవ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సముద్రం మనకు ఏమిస్తుంది అని అడిగితే సర్వ సమున్నత విషయ విజ్ఞాన ఘని చెప్పే మాట, అన్నింటికీ కేంద్రం అదే. అలాగే ఆరుద్ర గారు సమగ్రమైన సాహిత్య పరిశోధన చేసిన అపర మేధావి.

తండ్రి సాహిత్యాభిలాషి, మహాకవి శ్రీశ్రీ గారు స్వయానమైన మామ. అలా వారసత్వంగా ఆసక్తితో పాటు పట్టుదల వచ్చింది ఆర్ద్ర గారికి. ఆయనది పసిఫిక్ మహాసముద్రమంత ఘనత, అందులో సినీ సాహిత్యం ఒక పేజీ మాత్రమే. అందుకే దాన్ని మనం వర్ణించడం, ఆయన సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకోవటం చాలా తక్కువ అవుతుంది. అందుకే మనం సినిమాల గురించి, సినీ సాహిత్యం గురించి, సినిమాల్లో ఏ సినిమాల్లో మరి ఏ విధంగా ఆయన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆనిమిత్యాలుగా ఎలా నిలిచాయి, ఆనిమిత్యం లాంటి పాటలు విని మరి మనం కూడా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ మాధుర్యాన్ని పొందుదాం.

నేటి నుండి కవిత్వం రాయటం మొదలుపెట్టిన ఆరుద్ర గారు తర్వాత కాలంలో ప్రపంచాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన మహాకవిగా ఎదిగారు. ఇక సినిమా విషయానికి వస్తే 1949లో బీడల పాటలు అనే చిత్రంతో, ఆ చిత్రంలో ఓ చిలకరాజా నీ పెళ్ళిప్పుడు అనే పాటతో పాటల ప్రస్థానం మొదలైంది. అలా సినిమా పాటల్లో కూడా తనదైన మార్క్ను వేసుకున్నారు. 1969లో వచ్చిన ఆస్తులు అంతస్తులు సినిమా కోసం ఆయన రాసిన పాట నిజంగా ఒకటైపోదామా అంటూ తన పాట సినిమా అంతా ఒకటైపోయింది. అలా తన పాట ఒక పల్లకీలో పూల పల్లకీగా రాసినటువంటి ప్రతి పాట కూడా ఆనిమిత్యంగా అందరినీ మెప్పించింది. ఆనిమిత్యాలుగా నిలిచిపోయాయి, మెస్మరై చేశాయి.

0: భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి మనవిటిన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు మనం వినే ప్రయత్నం చేస్తున్నాము. ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31 జన్మించారు. ఆయన 1949 సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలం కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 24 ఏళ్లలోనే ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే చెప్పలేమన్నమాట. అంతలా కవిత్వం రాశారు, తర్వాత విప్లవానికి సంబంధించిన నాటకాలు, ఇలా సమగ్ర అధ్యయనం చేశారు. పరిశోధన రంగంలో, సాహితీ లోకంలో ఎన్నో అధ్యయనాలు చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నో కథలు రాశారు, నాటకాలు రాశారు. సో ఈ 1949 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని సినీ రంగం వైపు కూడా ఆయన్ను పాటలు రాయమని అవకాశం ఇచ్చారన్నమాట. అంత అద్భుతంగా రాణించారు ఆ తక్కువ వయసులోనే. మరి అప్పటి ఆ చిన్న వయసులోనే అంతలా సాధించారు, అన్ని సాహిత్య రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే ఆ తర్వాత ఇంక ఎన్ని రాసి ఉండొచ్చు అని ఒకసారి ఊహించండి. నిజంగా ఆయన పెద్ద జాబితా అన్నమాట, అంతులేనటువంటి జాబితా. చదివితే ఒక్కొక్కటి ఒక రోజు కాదు, 2-3 రోజులు కాదు, 4 రోజులు ఒక సాహిత్యం గురించి చదవాల్సిన పరిస్థితి. సో అందుకని ఆయన సాహిత్య సేవ గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం, వర్ణించుకోవడం చాలా తక్కువ అవుతుంది. సో మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి. సో ఆ విధంగా చాలా పాపులర్ అయ్యారు సినిమా రంగంలో కూడా, అంత పాపులర్ అయ్యారన్నమాట. మంచి మంచి పాటలు రాశారు, అర్థం వచ్చేటువంటి భావాన్ని, మనసును కదిలించి విప్లవాన్ని, చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి పాటలు రాశారు. ఆ కలం నుంచి వచ్చినటువంటి ప్రతి పాట అందరినీ మంత్రముగ్ధులు చేసిందన్నమాట. ముత్యాల ముగ్గు మూవీలో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. అందులో ఆరుద్ర రాసినటువంటి పాటలు ఇంకా అజరామరం.

అంటే నేనే నువ్వు, నువ్వే నేను అనే అద్భుత కావ్యాన్ని రాసి సాహితీపరులకు సవాలు విసిరారు.

చేతుమీద భావాల ద్వారా జాతిని చైతన్యపరిచారు ఆరుద్రగారు. ఆరుద్రగారితో పోల్చదగిన బహుముఖ ప్రతిభావంతులు చాలా అరుదుగా ఉంటారు. సినిమా సాహిత్యంలో పాటల వరకే పరిమితమై మేలు సైతమంటూ గర్వంతో ఊగిన వారెందరూ. కానీ కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చెప్పుకున్న ధైర్యశాలి ఆరుద్రగారు. ఆయన కవితలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. రాజుల అకృత్యాలను, రాజులు చేసే అన్యాయాలను చూసి చెలించి హృదయం ఉప్పొంగి ఆయన విప్లవాన్ని రగిలించారు, కావ్యాలు రాశారు. అంటే ఆ వయసులోనే ఇంత ప్రతిభను చూపారంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి, ప్రపంచాన్ని ఎలా మార్చాలి, తన కళని ఎలా ఉపయోగించాలి, నా వంతు ప్రయత్నం ఏంటి అని చెప్పేసి అక్షర తూటాలను పేల్చారు. అంత అద్భుతంగా రాశారు. త్వమేవాహం ఆ కావ్యం చూసి శ్రీరంగం శ్రీనివాస్ గారు, శ్రీశ్రీ గారైతే ఇక నేను పద్యాలు రాయకున్నా పర్లేదు అని స్పందించారంట. అంటే అంత గొప్పగా, అంత మేధావులను కదిలించినటువంటి గొప్ప సాహితీ కెరటం ఆయన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తు కోసమే కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆరుద్ర గారి జీవిత విశేషాలు, ఆయన రాసిన పాటలు విని మరి మురిసిపోతున్నాం. అంత్యప్రాసల ముద్రగా ఆరుద్రగా పేరుగాంచిన ఆయన చిత్రాలకు పాటలే కాదు, స్క్రీన్ ప్లే, మాటలు, కథలు కూడా అందించారు. 150 చిత్రాలకు మాటలు రాశారు, కొన్ని సినిమాలకు కథలు అందించారు, 500 చిత్రాలకు పైగా దాదాపు 4000కు పైగా పాటలు రాశారు. దాదాపు పాటలన్నీ అపురూప పాటలే కావటం, ఆనిమత్యం లాంటి గీతాలు కావటం, అవన్నీ ప్రజాదరణ పొందటం, ఎప్పటికీ విసుగురానటువంటి ఆ మరపురాని గీతాలను మనకు అందించారు. అన్ని రకాల పాటలు రాశారు, అందరు హీరోలకు రాశారు, హాస్య పాటలు రాశారు, ప్రేమ పాటలు రాశారు, భక్తి పాటలు రాశారు, ఇలా అన్ని రకాల రసాల పాటలు రాసి చరిత్రలో గొప్ప కవిగా పేరుగాంచారు. 1978లో వచ్చిన ఏజెంట్ గోపి సినిమా కోసం ఈ హుషారైన పాట చూడండి.

నాయకులను ఆరుద్ర వంటి అంటే గురుజాడ రాయపురులు వారి తర్వాత కృష్ణశాస్త్రి విశ్వనాథ జాషువ శ్రీశ్రీ దాశరథి మన ఆరుద్ర వంటి మహాకవులు జీవించిన కాలం తెలుగు సాహితీ చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఆరుద్ర గారి శత జయంతి కూడా పూర్తి చేసుకున్నారు. ఆ జయంతి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్వహించారు. ఎంతోమంది కవులు వచ్చారు. ఆరుద్ర గారి సాహిత్యాన్ని, ఆరుద్ర గారు చేసినటువంటి సాహిత్య కృషి, ఆయన పడినటువంటి శ్రమ, ఆ మనుషుల యొక్క తత్వాలను తర్వాత సమాజం మీద ప్రభావితం చేసేటువంటి రకరకాల అంశాలను మేళవిస్తూ ఎన్నో కవితలు, ఎన్నో రచనలు చేశారు, ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు. మరి అవన్నీ కూడా ప్రస్తావించి ఆయన చేసినటువంటి సేవను, త్యాగము అవన్నిటి కూడా మరి అక్కడ కీర్తించారు, అభినందించారు. ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రచన చేయాలి. భావి తరాల వారికి ఈ రచన యొక్క సారాన్ని మనం అందించాలి, అది మనం బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకున్నారనమాట. సో అంత అద్భుతంగా సాహిత్య సేవ చేశారు, రచనలు చేశారు. మరి 1983లో వచ్చినటువంటి రాజ్ కుమార్ సినిమాలోని ఒక పాట, భాష తన తెలుగు, తన మాతృభాష, తన అమ్మ భాష గురించి గొప్పగా రాశారు. ఈయన మరి ఒక తెలుగులోనే సాహిత్యం చేశారనుకుంటే పొరపాటే, బహుభాషల్లో కూడా కవితలు రాశారు, కావ్యాలు రాశారు, పుస్తకాలు రాశారు కూడా. సో అంత అద్భుతమైనటువంటి ఈయన తర్వాత, ఆరుద్ర తర్వాత ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క ప్రభావం మాత్రం అందరి కవుల మీద పడింది. అంతగా విపరీతంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప కవి, సినీకే రచయిత, మాటల రచయిత, ఇంకా పెద్దమంది కదా జాబితా మన ముందే చెప్పుకున్నాం కదా. సో ఒకటి రెండు అని చెప్పలేమన్నమాట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, అపరమేధావి అని చెప్పాలి.

తెలుగు సినిమాలకు అన్ని రకాల పాటలు రాసి తనదైన ముద్ర వేశారు. తన పాటల ద్వారా ఇతర కవులను ప్రభావితం చేశారు కూడా. కొన్ని సినిమాల్లో సింగిల్ కార్డుతో పాటలు రాశారు. ఆరుద్ర పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి, అలరించాయి, కొన్ని ఆలోచింపచేశాయి, కొన్ని చైతన్యపరిచాయి, విప్లవాగ్ని రగిలించాయి, కొందరికి ప్రేరణగా నిలిచాయి, కొందరు స్ఫూర్తిగా నిలిచాయి అన్నమాట. అలా చాలా పాటలు ఆణిముత్యాలే నిలిచాయి. మరపు రాని గీతాలుగా చరిత్ర నిలిచి నిత్య నూతనంగా వేణుల విందును అందిస్తూనే ఉన్నాయి.

బాలుడా మజాకర్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ హుషార్ గీతం, గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం కోటి, మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ గురించి మనం వింటున్నాం. ఆమె చేసినటువంటి పని తర్వాత ఆమె సాధించిన విజయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కల్పన సరోజ్ గారు కడు పేదరికంలో పుట్టారు. వారు కష్టపడే బాధలు, వారు ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కష్టాలన్నీ చూసి చెలించిపోయారు కాబట్టి, స్వతహాగా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, తన కోట్ల సామ్రాజ్యంలో మరి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం ఇలాంటి వాళ్లకు ఉపాధి చూపాలనే ఒక మంచి సంకల్పంతో అందులో ఉన్న వాళ్లకు అంటే కార్మికులను చేర్చుకోవడం కానీ లేకపోతే ఇంకా అందులో అధికారులుగా మెయింటైన్ చేసే వాళ్లను చేర్చుకోవడానికి ఇలాంటి వాళ్ళను తీసుకుని వారికి ఉపాధి చూపి వారి జీవితాల్లో కొత్త విలువలు నింపారన్నమాట. అలా నింపినటువంటి మార్గదర్శకురాలు ఆమె. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవ చేస్తున్నారు ఆమె. మరి ఇంతకీ ఆమె దళితురాలుగా చాలా పేదరికంలో ఉన్న ఆమె మరి ఉన్న ఫలంగా కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? ఆమె మామూలు సాదా సీదా ఉమెన్ అనమాట. అలా చిన్న చిన్న గార్మెంట్ దుకాణాల్లో పనిచేస్తూ కూలి పనిచేస్తూ అలా ఉన్నటువంటి తను మరి ఇలా కోట్ల సామ్రాజ్యం ఎలా సాధించారు, అందుకే మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మన కార్యక్రమంలో అంత ఆమె మొత్తం జీవిత విశేషాలు తర్వాత ఆమెకు అలా పురుగులిపినటువంటి అంశాలు ఏంటి ఇదంతా కూడా మనం ఈ కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేయలేము. కారణం ఏంటంటే సమయభావం. కానీ మీరు సమయం దొరికితే ఖచ్చితంగా ఆమె గురించి చదవండి, ఎందుకంటే ఎంతోమందికి ఆమె మార్గదర్శకురాలుగా నిలిచారు. పేదల జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నారు. మహిళ అంటే ఎలా ఉండాలి, సాధించలేనిది ఏదీ లేదు అని ఎలా నిరూపించారు, ఆమె సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్నటువంటి ఆ సారాన్ని మరి మనం తీసుకుంటే మనం కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా 10 మందికి ఇలా హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమంటారు, ఎస్ ఇంకా ఉంది ఆమె గురించి చెప్తా వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి.

హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన డ్యూట్స్ విన్నారు. గీతరచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి కల్పన సరోజ్ గారి స్టోరీ, తర్వాత ఆమె అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎదిగినటువంటి

తీరుని తర్వాత ఆమె పడినటువంటి శ్రమ అంచెలంచెలుగా ఆమె ఎదిగినటువంటి తీరును మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. 1961 మహారాష్ట్రలో జన్మించిన సరోజ్ గారు 12 ఏళ్ళకే వివాహం చేసుకున్నారు, అంటే మ్యారేజ్ చేసుకున్నారు అన్నమాట. ఎన్నో సవాళ్ళను అధిగమించి, అంటే దాని వెనకాల ఇంకా చాలా శ్రమ ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది. అందుకే మనం షార్ట్కట్గా మనము రేడియోలో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ, ఆమె పడినటువంటి శ్రమ, ఆ తర్వాత ఎదిగినటువంటి తీరు, ఆమె ఇలా శక్తివంతమైన మహిళగా ఎదగడానికి దారితీసిన పరిస్థితులు, పడినటువంటి ఆ స్ట్రగుల్ ఏంటి అనేది మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆమె గురించి మరింత విశేషం, మరిన్ని విషయాలు, తర్వాత ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలంటే ఆమె గురించి చదవండి, మీకే అర్థమవుతుంది ఆ మహిళ చేసినటువంటి సాహసం ఏంటిదో. సో అలా మహారాష్ట్రలో జన్మించారు, 16 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆ వయసులోనే మరి ముంబైకి వచ్చి కుటుంబ పోషణకు, మరి అంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి చిన్న చిన్న దుకాణాల్లో, గార్మెంట్ షాపుల్లో పనిచేస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. అలా తర్వాత ప్రభుత్వ సహాయంతో, అంటే ప్రభుత్వం ఇచ్చే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అలా కష్టాల్లో నష్టాల్లో మునిగిపోయిన, అంటే అదే సమయంలో అలా ఒక ఉద్యోగిగా మారి తర్వాత వస్తున్నటువంటి క్రమంలో కమానీ ట్యూబ్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట, అది బాగా నడిచేది, అది నష్టాల్లోకి వెళ్ళింది. అలా నష్టాల్లోకి వెళ్ళినటువంటి కంపెనీ మరి వేలంపాటకు వచ్చిందా లేదంటే ఇంకా చదవండి, వేలంపాటకి అవకాశం వచ్చింది తనకి వస్తే. మరి అలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీ ఎవరైనా తీసుకుంటారా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎంత సాహసం చేయాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఎలా మనం వినియోగదారులను ఆకర్షించాలి, ఇలా చాలా పెద్దగా తతంగం ఉంటుంది వెనకాల. సో అలా నష్టాల్లో ఊరుకుపోయినటువంటి ఈ కంపెనీని తీసుకుని, ఒక సాహసం చేసి ఆ కంపెనీని తీసుకొని లాభాల్లోకి తీసుకువచ్చి అలా వార్తల్లో నిలిచి ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా మారి పెట్టుబడులు పెట్టేటువంటి స్థాయికి ఎదిగిపోయారనమాట. 2001లో ఆ కంపెనీని తీసుకున్నారు, తీసుకుని లాభాల్లోకి తీసుకొచ్చి అందరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, ప్రపంచవ్యాప్తంగా ఆమె వార్తల్లో నిలిచారు. సో ఒక మహిళ, ఒక మనిషి కానీ ఒక మహిళ కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించినటువంటి దీ శాలి మన కల్పన సరోజ్ గారు.

FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ స్టూడియోలో సమయం 12:30 వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారితనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియాకి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా హై ఆనే వాలే సాలో.

0: వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియా మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
1: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf of the Global South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
0: Anantaram aina 14th kulantara చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ టీఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పట్టుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకన్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

0: సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మల వంటి వివిధ రంగాలకు చెందిన 108 మంది కళాకారులను 2024-2025 సంవత్సరాల సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిపింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ రెండో విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరిక్, మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 78 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియో సమయం 12:40 దాటి 16 సెకండ్లు.
2: See the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా
1: ఇప్పుడు విన్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: మీరు వింటున్న పాట పెద్ద సినిమా నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:17 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:10 నుంచి 3 గంటల వరకు రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవలసినటువంటి విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402-243-4082, ఇంకో నెంబర్ 0402-243-4853, మరొక నెంబర్ 0402-295-5923. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మరి ఫోన్ నెంబర్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను, 0402-324-0852, మరొక నెంబర్ 0402-324-0853, అనదర్ నెంబర్ 0402-955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వీణు.

మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట 10 నిమిషాలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 13 నుంచి 21 తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొదటి రెండవ సంవత్సరం జనరల్ వొకేషనల్ కోర్సులకు కలిపి 398,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో 267,331 మంది విద్యార్థులు హాజరు కాగా 184,042 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 131,128 మంది విద్యార్థులు హాజరు కాగా 64,639 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్దికి ఊతమివ్వడం, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేశారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బండ్లగూడ

0: జలగిరిలోని ఎక్సైజ్ అకాడమీలో ఈ ఉదయం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత పరేడ్లో పాల్గొన్న మంత్రి కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ కర్తవ్య నిష్ట నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్దికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుగ్గిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్ కు రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాడుం తాను నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల సంక్షేమం అభివృద్ది కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యకురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.
1: మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా
0: ఉన్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ
2: చెట్లు నాటడము, చెట్లు పెంచడము, ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
0: నేరస్తులకు సంఘ విద్రోహ శక్తులకు భయమనేది ఉండాలని రాష్ట పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లాలో పోలీస్ అధికారులతో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ

0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా వల్ల ఏంటంటే కొన్ని రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము మెడిటేషన్ ఏదైతే అందులో పార్ట్ ఆఫ్ ది యోగా ఉందో, ఆ మెడిటేషన్ వల్ల కూడా మనకు లంగ్స్ గానీ కార్డియాక్ యాక్టివిటీ గానీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ యోగా ట్రైనర్స్ ద్వారా ఎక్సర్సైజ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా పనిచేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టర్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా సౌమ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరమని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లోకోజీ సతీష్ ఆకాశవాణితో చెప్పారు.
2: రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచంలోనే ముందుండడం చాలా గొప్ప విషయం. అలాగే చంద్రయాన్ 3 విజయం, G20 సదస్సు నిర్వహణతో మన దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పవచ్చును. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఇనుమతులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందనే విషయం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చును.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసి ధారా ఇందూ భారతి ఆకాశవాణితో చెప్పారు.
3: ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మరియు అభివృద్ది, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రత వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరణ చేసినటువంటి భారతదేశాన్ని, భారత్ స్టార్టప్ సంస్కృతి ఎదుగుదలకు తోడ్పడుతూ జాతీయ పునర్జీవనానికి కొత్త యుగాన్ని సూచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లాలోని 39 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు 39 ఇన్స్పెక్టర్ల పోస్టులకు 1226 మంది, 39 ఆయాల పోస్టులకు 282 మంది దరఖాస్తులు సమర్పించినట్టు డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: రైతులు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్ పామ్ లాంటి పంటలు ప్రతి గ్రామం 50 ఎకరాలు కనుక సాగు చేసినట్టయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయి. రైతులకి మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ప్రతి గ్రామంలో 50 ఎకరాల్లో పంట మార్పిడి ద్వారా

FM 102.8 MHz. ఇది షో టైం టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402304085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాస్గా హాయిగా అలా శ్రోతులకు గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040 STD కోడ్ జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. షోటైం కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది, మరి ఈ రోజు మీ అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది, డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తుంది? ప్రశ్న మరొకసారి, డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తోంది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి.

సిక్స్టీన్స్ మూవీ నుంచి కుమార్ శ్యాము పాడిన పాట విన్నారు. గీత రచన సుల్తాన్ అశోక్ తేజ, సంగీతం ఘంటాడి కృష్ణ. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, డిజర్ట్ సైక్లోన్ 2 భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది షోలో పార్టిసిపేట్ చేస్తూ ఆన్సర్ చేశారు. మరి ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ముందుగా, ఎందుకు అంటే ఇంతమంది శ్రోతలు ఒకేసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ మరి మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు గంగు మహేందర్ ఇల్లంతకుంట మండలం నుంచి సరైన ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మరొకరు వీరు సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, నిజాంపేట్ గణేష్ వేదవతి, దివాకర్ ఉమ్మడి నుండి, మీరు ఏమాత్రం వేరే మెసేజ్ చేయకండి, ఆన్సర్ ముందుగా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేరు మీ ఊరు పేరు టైప్ చేస్తే మాకు కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళకి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు పెడ నుంచి అప్పలరాజు, వీరు రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆర్ము నుంచి ప్రేమనాథ్ కళావతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, ఇంకా అలాగే హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి కూడా, ఫీర్జాది కూడ శ్రీనివాస్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఉమ్మేడ మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ బౌరంపేట సంతోష్ కుమార్ సుప్రియ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత భోగ మార్కండే అనిత, చౌడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుండి, నాకట్పల్లి నుండి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, తర్వాత భీమ్వార్ రవి భీమ్గల్ నుండి ఆన్సర్ ఇచ్చారు, దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి వెంకట్ శివప్రసాద్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి, వెంకటేష్ నందిపేట నుండి, వీరు భాను మియాపూర్ నుండి, అనిత ఫ్రమ్ గజ్వల్ నుండి, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరందరూ కూడా ఇన్ టైంలో సరైన సమాధానం ఇచ్చారు. మరి సరైన సమాధానం యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అనమాట. సో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0402324085 2, ఇంకో నెంబర్ 0402324085 3, 0402955092 3. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానమిస్తారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 2 నెంబర్కు వాట్సాప్ చేయండి. మళ్ళీ చేసిన వాళ్ళు చేయకపోతే కొంచెం బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్. ప్రశ్న వచ్చేస్తుంది, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? ప్రశ్న పెద్దగా ఉందని అనుకుంటున్నారు కదా, మళ్ళీ చూద్దాం. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన
మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా మీ పేరు, మీ ఊరు పేరు ఇలా టైప్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది.

సెవెన్ బైజీ బృందావన కాలిని సినిమా నుంచి కార్తీక్ పాడింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం వింటున్నాం షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. సో ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నాను. వీరు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత పంపిన వాళ్ళు మళ్ళీ పంపకని చెప్పినా కూడా మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే, మరి ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణ్ నారాయణ స్వామి కూడా రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ, అలాగే వీరు చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తున్నారు, ఆన్సర్ పంపుతున్నారు. కేరళ అని అన్నారు, ఇది కాదు, రాంగ్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ సరైన ఆన్సర్ ఇచ్చారు. వీరు చేసిన వాళ్ళు మళ్ళీ పంపుతున్నారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా వీరు చూద్దాం. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుండి, వీరు నాగనాథ్ గుప్త నిజామాబాద్ జిల్లా నుండి. పంతడి శ్రీనివాసరావు మరుపులం నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారు, కానీ ఇంతకుముందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వారి పేర్లు చదివినట్లుగా మీరు భావించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా సరైన ఆన్సర్ ఇచ్చారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి కూడా మరి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మరోసారి ట్రై చేయండి. ఫ్రమ్ దుర్గాదేవి గుడ్ల నర్వా నుండి వారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్.

మీరు బాను మియాపూర్ నుండి కూడా రైట్ ఆన్ సార్. వీరు న్యాగనంద నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య కూడా రైట్ ఆన్ సార్. అనిత గజ్వే నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళందరికీ అభినందన తెలుస్తుంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz సరైన ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ప్రశ్న మరొకసారి, అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ఆ మేజర్ పేరు ఏంటో మీకు తెలిస్తే 2004023240 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కొట్టేజీ చెబుతున్న సినిమా కోసం గోపాల్ శ్రీనిధి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఇందాక పంపిన వాళ్ళు మళ్ళీ పంపుతున్నారు. సరే, మరి మీ ఆనందం కోసం నల్గొండ జిల్లా చంద్రపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, గంగు మహేందర్ ఇల్లంతకొండ మండలం నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, తర్వాత జిబ్బెపల్ నుండి చిక్క చక్రపాణి చందన, వీరు సరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య, హనుమంతరావు పవిరెడ్డి కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, ఫిర్జాదిగూడ శ్రీనివాస్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, చిలుక నారాయణ అనుసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, రవీంద్ర కరీంనగర్ నుండి, బొమ్మదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, ఆర్మూ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, అప్పలరాజు పెడన, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్, ఆర్మూ నుంచి మేడిగ రాధ, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రమాదేవి, వీరు అనిత ఫ్రమ్ గజ్వెల్ నుండి, భాను వ్యాపూర్ నుంచి, వీరంతా ఇన్ టైంలో సరైన ఆన్సర్ చేశారు. సరైన ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఎస్, ప్రభాత్ మిశ్రా, మన మేజర్ ప్రభాత్ మిశ్రా గారు 2 పురస్కారాలు అందుకున్నారు. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, షారుక్ కొత్తగా నియమించిన డైరెక్టర్ ఎవరు? షారుక్ కొత్తగా నియమించిన డైరెక్టర్ షార్ అంటే తెలుసు కదా, శ్రీహరి కోటన్న అంతరిక్ష పరిశోధన కేంద్రం అన్నమాట. షారుక్ కొత్తగా నియమితులైన డైరెక్టర్ పేరు కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతల ఫోన్ చేసిన నెంబర్లు 0402-243-5853, 0402-243-5853, 0402-295-5593. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

లాటిన్ సినిమా నుంచి దీపు పడిన పాట అది. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు ఇంతకుముందు పంపిన శ్రోతలే మళ్ళీ మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే, వెంకటేష్ నందిపేట నుంచి సరైన సమాధానం పంపారు. ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, తర్వాత ప్రేమ్ సాయి వరుణ్ ఆడామ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, గంగు మహేందర్ ఇల్లంతకుండ నుండి, వీరు ఫీర్జాతిగూడ శ్రీనివాస్, ఉప్పల్ శ్రీకాంత్, పంతాడు శ్రీనివాసరావు మరుపుల నుండి, ఇంద్రనగర్ శ్రీనివాస్, పద్మావతి, కనాజిగూడ విరిది, వీరు సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుండి, హంపాపురం విలయ చిరంజీవి నాగభూషణం, ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి, తర్వాత నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ఎం శ్రీశైలం గుడ్ల నర్వా జిల్లా నాగర్కర్నూల్ నుండి గోలం సర్వర్ వీరు, తర్వాత భాను మియాపూర్ నుండి

ఎండి గోలం సర్వర్ చింక వీరు ఏంటో ఏవేవో టైప్ చేస్తున్నారు. సరిగ్గా టైప్ చేయండి. తర్వాత వీరు పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు, చూస్తున్నాను ఇంకా ఎవరెవరు ఉన్నారనేది. సో ఇందాక పంపిన వాళ్ళే వీరు మరొక కొత్త శ్రోత కేవీ రావు ఖైరతాబాద్ నుండి సరైన ఆన్సర్ ఇచ్చారు. సో వీరు మాత్రమే సరైన సమాధానం చేశారు. వీరితో పాటు ఇంతకుముందు శ్రోతలు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా సరైన సమాధానం పంపారు. వారందరూ కూడా కంగ్రాచులేషన్ చెబుతుంది, అలాగే అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం విద్యుపరతి 102.8 MHz సరైన సమాధానం ముత్తు చలియన్, ఇది సరైన సమాధానం అన్నమాట. ఈ పాటతో ఈరోజు ఇలా మరి శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపి షోకి మరింత బ్యూటీనిచ్చారు. వారందరికీ స్పెషల్ థ్యాంక్స్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్డే న్యూస్.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 2:48 యశోద హాస్పిటల్స్ వారు సమర్పిస్తున్న హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేసిన నెంబర్లు 0402324085 0402324085 0402955 0923
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ప్రత్యేకంగా రక్తదాతల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకు రక్తదాతల గురించి తెలుసుకోబోతున్నాం అంటే, రక్తదానం అనేది చాలా ప్రధానమైనది, ప్రాణాలను రక్షించేటువంటిది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రక్తదానం చేయాలి అంటే రక్తదాతలు కావాలి. రక్తదాతలు కావాలి అంటే ఎలాంటి రక్తదాతలు, మరి రక్తదానం చేయడానికి అర్హులు, లేదా ఎవరు మరి రక్తదానం చేయొచ్చు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. అంటే ఏ పరిస్థితుల్లో చేయొచ్చు, ఎలాంటి మరి రక్తదానం లేదా రక్తాన్ని మరి దానంగా తీసుకోవచ్చు, ఇలాంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఈ నెల మరి 19వ తేదీ నాడు మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్షమించాలి, ఈ నెల 14వ తేదీ నాడు మనము ఈ రక్తదాతల దినోత్సవంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈరోజు రక్తదానము, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి అంశంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశమే మనతోటి చర్చించి అసలు అది ఈ రక్తదానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో మాతో పంచుకోబోతున్నారు డాక్టర్ నందకిషోర్ పశుపల. వీరు మరి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు. అలాగే మరి ఈ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో భాగంగా రక్తదానాన్ని గురించినటువంటి అంశాలు మనతో మాట్లాడబోతున్నారు. మరి హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ నందకిషోర్ పశుపల గారితో మనం మాట్లాడదాం. మీరు కూడా రండి, మీ సందేహాలు లేదా మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే డాక్టర్ గారితో మాట్లాడి వాటికి కూడా సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0402324052, అలాగే ఇంకొకటి 2324085, ఇంకొకటి 0402 పాటుగా 2955092 ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నందకిషోర్ పశుపల గారితో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సరే, ఇప్పుడు మనం రక్తదానాన్ని గురించి, రక్తదాతల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు రక్తదానం అంటే ఏమిటి, అసలు ఏ వ్యక్తులు రక్తదానం చేయొచ్చు?
4: మొదటగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు. శ్రేయ శ్రోతలకు కూడా నమస్కారాలు. రక్తదానం అనగా మన శరీరంలో ఉండే రక్తంలో కొంత భాగాన్ని మాత్రమే మనం దానంగా ఇచ్చి అవసరమైన పేషెంట్స్కి ఆ టైంలో అవసరమైనప్పుడు రక్తాన్ని మళ్ళీ ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, ఇదంతా రక్తదానము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇవి వీటిల్లో ఉండే భాగాలు అన్నమాట. సో మన శరీరంలో ఇంచుమించు 4 నుంచి 5 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుంచి మనము 350 నుంచి 450 మిల్లీలీటర్స్ ఆఫ్ రక్తము తీసుకుని మనము భద్రపరిచి దాన్ని భాగాలుగా విభజించి స్టోరేజ్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని బ్లడ్ డొనేషన్ అండ్ కాంపోనెంట్ ప్రిపరేషన్ అండ్ స్టోరేజ్ అంటాం. సో ఇవి మేము తయారు చేసినప్పుడు రక్తం ఎప్పుడైతే పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి మ్యాచ్ చేసి పరీక్షలు అవన్నీ చేసి రక్తాన్ని పేషెంట్కి ఇవ్వడం జరుగుతుందండి.
3: సార్, అంటే ఇప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఏంటి, అంటే మనకు అంటే రక్తదానానికి సంబంధం ఏంటి?
4: సో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఎన్నో రకాల ఆర్గాన్స్ కానీ రక్తం కానీ ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అనేది చేయబడుతూ ఉంది. రకరకాల ఆధునిక పద్ధతులలో కానీ ఆపరేషన్స్లో కానీ సర్జరీస్ ట్రాన్స్ప్లాంట్స్ వీటిల్లో భాగంగా బ్లడ్ కానీ ఆర్గాన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇవి చేయడం అంత సింపుల్గా ఉండదు. సో వాటికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి కంపల్సరీగా. ఒకరి నుంచి ఇంకొకరికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేదా రోగాలు లైక్ అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ ఇలాంటివి ఏమైనా వెళ్తున్నాయా, ఇవన్నీ చూడడానికి ఒక నిర్దిష్టమైన డిపార్ట్మెంట్ అవసరం ఉంది. సో ఆ డిపార్ట్మెంట్లోనే మేము ఒకరి నుంచి వెళ్తున్న భాగాలు రక్తం కానివ్వండి, ఆర్గాన్స్ కానివ్వండి, ఇవన్నీ సరైన
3: పద్ధతిలో
4: ఏవైనా కానీ ఈ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మూలంగా వెళ్ళాలి. సో మా డిపార్ట్మెంట్ లో రక్తం గురించి ఎక్కువ జరుగుతుంది. మోస్ట్ కామన్ గా జరిగే ట్రాన్స్ఫర్ అనేది రక్తం అన్నమాట. దాన్ని మనం ట్రాన్స్ఫ్యూజన్ అని అంటా ఉంటాం. సో కాబట్టి ఇది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అయ్యిందనమాట. సో ఆర్గాన్స్ ని పంపించినప్పుడు కొన్ని రకాల ఆర్గాన్స్ మీద ఉండే యాంటీజెన్స్, యాంటీబాడీ టెస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసి వాటి మ్యాచింగ్ కూడా మేము చేస్తాం.
3: ఓకే, అంటే రక్తానికి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి సంబంధము ఇలా ఉంటుంది. అంటే మనం ఒకటి ఏదైనా ఒక శరీరం ఇంకో శరీరానికి వెళ్ళాలి అంటే సరైనటువంటి విధానంలో ఉందా లేదా అనేటువంటిది మనం చూస్తుంటాం.
4: దీనితో పాటు రక్తంలో కొన్ని కొన్ని సార్లు మలినాలు ఉంటాయి లేదంటే పెథలాజికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో నుంచి మొత్తం మనము ఆ రక్తాన్ని మొత్తం శుద్ధిపరిచే ప్రక్రియలు కూడా ఈ డిపార్ట్మెంట్ లోనే ఉంటాయి. వాటిని ప్లాస్మా ఎక్స్చేంజెస్ అని, ఫిల్టరేషన్ ప్రొసీజర్స్ అని అంటాము. ఏఫెరిసిస్ పద్ధతిలో చేస్తాం.
3: ఓకే సార్, శ్రోత లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడక మళ్ళా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హలో,
5: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
4: నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి.
5: నమస్తే సార్. సార్, బ్లడ్ ఎన్ని సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చండి?
4: మంచి ప్రశ్న. రక్తదానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 60 సంవత్సరాల లోపు ఫస్ట్ టైం డొనేషన్ చేసేవాళ్ళు, మొదటిసారిగా చేసేవాళ్ళు కానీ, ఏఫెరిసిస్ పద్ధతిలో చేసేవాళ్ళు కానీ 60 సంవత్సరాల లోపు చేయాలి. రెగ్యులర్గా డొనేషన్ చేస్తుండే వాళ్ళు మాత్రం అక్కడ మీ రక్త సెంటర్ అంటే బ్లడ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ అని బ్లడ్ సెంటర్లో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని మీరు 65 సంవత్సరాల వరకు డొనేషన్ చేయొచ్చండి. లేదు అంటే 18 నుంచి 60 అనేది నార్మల్ గా రక్తదానం చేయాల్సిన వయసు. రిపీటెడ్ డోనర్స్
5: నేను క్యాన్సర్ పేషెంట్ కి 2 సార్లు ఇచ్చిన సార్. ఒకసారి ఉస్మానియాకి ఇచ్చినాను, ఒకసారి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా నారాయణగూడలో, అందులో ఇచ్చినాను 2 సార్లు. ఇప్పుడు నాకు 69 అయింది సార్. నాకు బీపీ, షుగర్ ఏంటి ప్రాబ్లం లేదు, నాకు హెల్తీగా ఉన్నా. ఇప్పుడు ఉన్న బ్లడ్ కావాలి అంటే నేను ఇస్తా అనేసి అంటే, ఇంట్లో పిల్లలు చిన్న పిల్ల ఇంకా అయ్యే నీకు నీకే సరిగ్గా హిమోగ్లోబిన్ ఉండలేదు, నువ్వు ఇయ్యొద్దు అనేసి నన్ను ఖండిస్తున్నారు సార్. వాళ్ళకి లేకుండా పోయి ఇయ్యొచ్చు, ఒక ప్రాణం బతుకుతుంది ఏమో అన్నట్టు నాకు ఆలోచన, ఇద్దామనేసి నేను అనుకుంటున్నా. నాకు లేకుంటే ఏముంది, వేరే వాళ్ళకి అన్న వస్తుంది కదా, అట్లా నేను అనుకుంటున్నా.
4: ఆలోచన చేస్తున్నది మీరు యంగ్స్టర్స్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలండి. మీలో ఉండే ఉత్సాహాన్ని ఇన్స్పిరేషనల్ గా తీసుకుని యంగ్స్టర్స్ ముందుకొస్తే అందులో ఇంకా మంచి ఉత్తేజితమైన రక్తం ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ వయసులో 65 సంవత్సరాల తర్వాత రక్తదానం చేయడానికి కుదరదండి. మన భారత రాజ్యాంగం ప్రకారంగా మనం 65 సంవత్సరాల తర్వాత తీసుకోలేము. కాబట్టి ఏం లేకుండా
5: అంటే న్యూస్ హాస్పిటల్లో కూడా అడుగుతా ఉంటారు, సీరియస్ గా ఉన్నారు, రక్త దాతలు ఉంటే ముందుకు రండి అంటా ఉంటే నాకేమో పోయి ఎప్పుడు ఇస్తామా అని అనిపిస్తుంటది నాకు. కానీ ఇంట్లో పిల్లలు నన్ను ఖండించి పెడుతున్నారు, పోవద్దు పోవద్దు అనేది. దానికి నేను ఇయ్యాలంటే ఎట్లా అనేసి నేను
3: అంటే అమ్మ రక్తదానానికి గైడ్ లైన్స్ ను అంటే ఏ అయితే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు కూడా ఖచ్చితంగా 65 సంవత్సరాల వరకే, అది మంచి కండిషన్స్ ఉన్నప్పుడు అని డాక్టర్ గారు అంటున్నారు. మరి కాబట్టి 65 సంవత్సరాల పైన, మీకు 69 సంవత్సరాలు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు మరి తీసుకోరు కూడా, మీరు ఇస్తానన్నా కూడా మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా
5: డైరెక్ట్ తీసుకోరు కదా మేడం, పెట్టుకుంటారు వాళ్ళకి సూట్ అయింది వాళ్ళు తీసుకుంటారు పాజిటివ్ అసలు, అందుకే వాళ్ళు తీసి పక్కకు పెట్టుకుంటారు కదా. మళ్ళీ అవసరం ఉంటే వేరే వాళ్ళకి ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఎక్కిస్తారు కదా. అట్లా నేను
3: డాక్టర్ గారు మీరేమంటారు అంటే ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు, అంటే తన ఆరోగ్యం ఉన్నాను ఇవ్వాలి అనేటువంటిది, కాకపోతే 69 సంవత్సరాలు పిల్లలు కూడా ఇష్టపడట్లేదు ఇవ్వడానికి.
4: అదే అండి, అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా 65 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మరి బ్లడ్ సెంటర్ వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంత రిస్క్ ఎవరు తీసుకోరు. మీరు రక్తదానం చేయాలనుకునే దానికంటే ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ ని మోటివేట్ చేయడం అనేది మంచి ఉద్దేశం ఇక్కడ ఉంది. ఓకేనండి, నమస్తే.
3: హలో,
6: హలో అమ్మ నమస్తే అమ్మ. శ్రీమతి గారు బండారు త్రిమూర్తి గుప్త ప్రతాపం మాట్లాడుతాను తల్లి.
3: త్రిమూర్తులు గుప్త గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ కిషోర్ గారు. లైన్ లో ఉన్నారు, వింటున్నారు మీ మాట.
6: నమస్కారం సార్.
4: నమస్కారం, చెప్పండి.
6: నా పేరు బండారు త్రిమూర్తి గుప్త ప్రతాపం మాట్లాడుతున్నాండి.
4: ఓకే అండి.
6: నాకు ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ అనే డిసీజ్ ఉందండి.
4: ఓకే.
6: అయినప్పటికీ కూడా బ్లడ్ టెస్ట్ చేయడం మంచిది అంటారా పర్వాలేదు అంటారా?

0: ఇవన్నీ మీకు దానికి తాలూకు మీకు నొప్పి అనేది ఉందండి?
1: చాలా విపరీతంగా ఉండాలండి, దానికి పేరుకెళ్ళి పోయి వాడుతూ ఉంటాడు, మెడిసిన్స్ వాడుతాడు సార్.
0: ఇప్పుడు రక్తదానం చేసేటప్పుడు మనము మేము రక్తదానంలోకి చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తామంటే ఈ ప్రాసెస్ వల్ల రక్తానికి కానీ రక్తదాతకి కానీ పేషెంట్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అనేది చూస్తామండి. సో మీరు రక్తదానం చేసేటప్పుడు మీరు ఆల్రెడీ నొప్పితో ఉన్నారు. సో ఈ మీరు బాధపడుతూ ఉండి ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకుంటూ అంత రక్తదానం చేయాల్సిన సిచ్యువేషన్ కాదు. లేదు, మీరు అంకలోజన్ స్పాండలైటిస్ అనేది కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఉండొచ్చు. సో అది నిర్ధారితమయ్యి మీ రక్తం టెస్ట్లలో ఉంటే అప్పుడు మీరు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా కొంతమందికి టెస్ట్లలో ఏం ప్రాబ్లం లేకుండా ఖాళీ ఒక్క నరం గుంజడం లాంటి సమస్య లాగా ఉంటుంది, అలాంటి వాళ్ళు రక్తదానం చేసే టైంలో మీరు సౌకర్యంగా ఉన్నారు, మందులు వేసుకోకుండా నొప్పి లేకుండా సౌకర్యంగా ఉన్నారు అంటే అప్పుడు రక్తదానం చేయొచ్చు. బట్ ఇలా బాధపడుతూ మందులు తీసుకుంటున్నప్పుడు రక్తదానం చేయకూడదండి.
2: అంటే ఇలాంటప్పుడు వయసు కూడా మనం చూస్తామేమో కదా సార్, హెల్త్ కండిషన్స్ తో పాటుగా వయసు కూడా నిర్ధారించడం జరుగుతుంది. ఓకే,
0: ప్రతి ఒక్క క్రైటీరియా ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తుంది.
2: ఓహో,
0: వయసు, రక్తం ఎంత పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు మేల్స్ ఆ ఫీమేల్స్ ఆ. ఎందుకు మేల్స్ ఆ ఫీమేల్స్ అని అడుగుతున్నా అంటే నేను చెప్తున్నానంటే మీకు మేల్స్ అయితే 3 నెలలకోసారి డొనేషన్ చేయొచ్చు, ఫీమేల్స్ అయితే 4 నెలలకోసారి మాత్రమే చేయాలి. సో ఇప్పుడు వయసు నార్మల్ గా ఉండి ఫీమేల్ 3 నెలల ముందు డొనేషన్ చేసింది, ఇప్పుడు ఆవిడ చేయొచ్చా అంటే లేదు. ఎందుకంటే 4 నెలలు కూడా కంప్లీట్ అవ్వాలి, 4 మంత్స్ కంప్లీట్ అవ్వాలి ఫీమేల్స్ కి.
2: ఒకసారి డొనేషన్ చేసిన తర్వాత స్త్రీలకైతే 4 నెలలు పూర్తి అవ్వాలి. అంటే మేల్స్ కైతే, పురుషులకైతే 3 మంత్స్ కంప్లీట్ అయ్యాక తీసుకుంటాము. అంటే ఆ తీసుకునేటప్పుడు కూడా హెల్త్ కండిషన్స్ అండ్ ఏజ్ కూడా చూస్తారా సార్?
0: హెల్త్ కండిషన్స్, ఏజ్, వాళ్ళ హైట్, వెయిట్, వాటిలన్నిటిని బట్టి మేము వాళ్ళ నుంచి ఎంత రక్తం కలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనము డిసైడ్ చేస్తాం. బరువు సపోజ్ 45 కేజీలు మించి ఉండాలి కంపల్సరీగా, 45 కేజీల నుంచి 55 కేజీల వరకు ఉంటే 350 ml 350 ml మాత్రమే బ్లడ్ సేకరించగలుగుతాం. అదే 55 కేజీల బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం 450 ml బ్లడ్ వరకు తీయొచ్చు. సో బరువు కూడా అక్కడ ఇంపార్టెంట్
2: ఉంటుంది.
0: ఇది ఒక్కటే కాకుండా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమన్నా రీసెంట్ గా జ్వరాలు ఏమన్నా వచ్చాయా, అయితే వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కూడా చూస్తాం మనం. వాళ్ళు టాటూస్ అవి వేయించుకుంటున్నారా, చెవులు కుట్టించుకున్నారా రీసెంట్ గా, వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారా, ఎలాంటి మందులు వాడుతున్నారు, అది ఏదైనా రోగం గురించి వాడుతున్నారా లేకుంటే ఆరోగ్యం గురించి వాడుతున్నారా. ఇప్పుడు వెల్నెస్ కూడా కామన్ అయిపోయిందండి. సో చాలా మంది విటమిన్స్ అని ఏమంటారు, మినరల్స్, విటమిన్స్ ఇలాంటివి తీసుకుంటా ఉంటారు, సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. సో వాళ్ళు డొనేషన్ చేయొచ్చా అనేది చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళలో వాళ్ళు నార్మల్ గా ఉండి వెల్నెస్ కోసం తీసుకుంటా ఉంటే డొనేషన్ చేయొచ్చు కంపల్సరీ, నో ప్రాబ్లం. వీటిలో కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి, సపోజ్ బయోటిన్ ఉంది, బయోటిన్ వాడుతున్న వాళ్ళకి మేము రక్తం సేకరించిన తర్వాత చేసిన పరీక్షలలో కొన్ని వ్యత్యాసాలు రావచ్చు, కాబట్టి అలాంటి వాళ్ళని వద్దు అని చెప్తాను. అందుకు వాళ్ళ రక్తంలో ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఆ బయోటిన్ వలన టెస్ట్లలో కొన్ని వ్యత్యాసాలు రావడం వల్ల మనం రక్తం ఉపయోగించే పరిస్థితిలోకి వెళ్ళాం. సో ఉపయోగించిన రక్తాన్ని సేకరించడం కూడా వృధా అవుతుంది.
2: అంటే బ్లడ్ అంటే బ్లడ్ లో ఉండే కంటెంట్స్ ఉన్నాయి కదా మనం, అంటే విడిగా చేస్తాం సపరేట్ చేసే కాంపోనెంట్స్ లో కూడా తేడా వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇట్లాంటి టెస్ట్లలో మాత్రమే తేడా వస్తుంది. కాంపోనెంట్స్ అన్ని మనము రక్తం దానం చేసే ముందు ప్రతి దాతకి మనము హిమోగ్లోబిన్ పరీక్ష చేయించాలి కంపల్సరీగా. గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారంగా 12.5 grams హిమోగ్లోబిన్ ఉంటేనే రక్తం అనేది తీసుకోగలుగుతాం. సో దాంతో పాటు ఎక్కడైతే బ్లడ్ సెంటర్స్ మిగతా టెస్ట్లు కూడా చేయగలుగుతున్నారు, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, వైట్ సెల్ కౌంట్ ఎంత ఉంది అని చూడగలుగుతున్నారు, వారి దగ్గర అయితే మనకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్

0: కూడా అందుతుంది. ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోవచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్, ఐటిపి అనే కండిషన్ ఉండొచ్చు, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్పూర అంట. సో వాళ్ళు రొటీన్ గా నార్మల్ గా ఉండొచ్చు, శక్తివంతంగానే ఉంటారు, డొనేషన్ చేద్దామనే ఉత్సాహం ఉందనుకోండి, పది చేద్దాం కదా అనుకుంటారు. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో మేము వైట్ సెల్, రెడ్ సెల్ అండ్ ప్లేట్లెట్స్ అన్ని కౌంట్స్ చెక్ చేస్తాము. సో ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళకి, ఐటీపీ వాళ్ళకి తక్కువ ఉంటది, 80,000 70,000 ఇంకా తక్కువ కూడా ఉంచు. కానీ వాళ్ళు అదర్వైజ్ నార్మల్ గా కనిపిస్తారు మనకు, శక్తివంతంగా ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర నుంచి మేము రక్తం కలెక్ట్ చేయము అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్కసారి మనం వెతికితే గానీ దొరకని సమస్యలు అనమాట. సో
1: రక్తం పరీక్ష
0: చేసినప్పుడే వస్తుంది. సో మేము ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు నార్మల్ గా హెల్దీగా ఉండే డోనర్స్ కి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసి ఇది మీ కండిషన్ ఇలా ఉండిండొచ్చు, మీరు ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా మేము చెప్తామండి.
1: ఓకే సార్. డాక్టర్ ఉంటున్నారు కదా శ్రోతలు, మరి ఈ రోజు మనము రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రక్తదానం ఎంత ప్రధానమో రక్తదాతలు కూడా అంతే ప్రధానం. ఎందుకంటే రక్తం ఇచ్చేవాళ్ళు లేకపోతే రక్తము మనకి స్టోర్ అవ్వదు, మరి అది ఇతరుల యొక్క ప్రాణానికి మరి అది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మరి ఉద్దేశాలు ఉన్నవారు లేదా ఆరోగ్యవంతులు ఎవరైనా కూడా మరి రక్తాన్ని దానం చేయొచ్చు, రక్తదాతగా మారొచ్చు అనేటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన విషయాలు కూడా డాక్టర్ గారు విపులంగా తెలియజేస్తున్నారు. దీనిలో మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు మరి తెలియజేసినట్లయితే డాక్టర్ నందకిషోర్ పసుపల గారు మీకు సమాధానాలు ఇస్తారు. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252, అలాగే 2324085353, ఇంకొకటి 0400తో పాటుగా 2955059023. ఈ 3 నెంబర్ల దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ నందకిషోర్ గారు పసుపుల గారితో మీరు మాట్లాడవచ్చు. వీరు హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే రక్తదానం అనేది మనము చేయదగినటువంటి మరి ఇతరుల ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి ఒక మంచి అవకాశం ప్రతి మనిషి జీవితంలో. అలాంటి అవకాశం మనకున్నట్లయితే మనం కూడా చేయడానికి ముందుకు రావచ్చు. డాక్టర్ గారు, మరి ఇంతకుముందు అన్నట్లుగా ఇప్పుడు మన రక్తదాతల గురించి మాట్లాడుకుంటున్నాం. రక్తదానం అనేది ఎలాగో రక్తదాతల యొక్క పరిస్థితులు ఎట్లుండాలి, అంటే ఇప్పుడు నాకే ఉందనుకోండి, లేదా ఇతరులు ఉన్నారు ఎవరైనా, ఇందాక పెద్ద ఆవిడ ఎంత ఆసక్తిగా ఉన్నారంటే తన రక్తాన్ని దానం చేస్తే ఇంకొక ప్రాణికి ఉపయోగపడుతుంది కదా అనేటువంటిది. మరి అసలు రక్తదానం చేయాలంటే కొంతమంది భయపడుతుంటారు, చాలా అపోహలు కూడా ఉంటాయి. మరి రక్తదాతలకి ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి?
0: సో రక్తదానం చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే విల్లింగ్నెస్ అండ్ ధైర్యం అండి. దీని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము హైట్, వెయిట్ కానీ, హిమోగ్లోబిన్ టెస్ట్లు కానీ ఇవన్నీ మేము చేస్తాం. వాళ్ళకి ఆ హెల్ప్ చేయాలనే నేచర్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఆరోగ్యమైన శరీరం, తర్వాత వాళ్ళు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోగలగడం. ఎందుకంటే
1: ఇలాంటి
0: పొగ తాగినప్పుడు వారి రక్తంలో కొంచెం చిక్కదనం పెరిగే అవకాశం, ఛాన్స్ ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నా అంతే, డిహైడ్రేషన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆల్కహాల్ తర్వాత. సో స్మోకింగ్
1: రక్తంలో ఎలాంటి తేడాలు వస్తాయి? ఆల్కహాల్
0: రక్తంలో వారికి హిమోగ్లోబిన్ ఎక్కువ కనిపించవచ్చు. తర్వాత వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, చెమటలు పట్టేయడము, కొంతమందికి వామిటింగ్ రావడము, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయవచ్చు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఆరోగ్యవంతకరమైన హ్యాబిట్స్ ఉంచుకోవడము, ఇవి రెండూ ఇంపార్టెంట్. తర్వాత వారికి ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా కానీ, చిన్నదైనా పెద్దదైనా కానీ, కులంకుశంగా రక్తదానం చేసే ముందు అక్కడ ఉన్న డాక్టర్ గారితో డిస్కస్ చేసి నేను చెయ్యొచ్చా లేదా, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు నాకు కలుగుతాయా లేక పేషెంట్కి ఏమైనా కలుగుతాయా అని డిస్కస్ చేసుకొని వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు రావచ్చు.
1: అంటే వాళ్ళ యొక్క అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి అనేది ఏమన్నా ఉందా?

0: బట్టి, అప్పుడు కూడా మనం తీసుకోలేము. సో మంచి పౌష్టికాహారం తీసుకోవడం అనేది వాళ్ళ జనరల్ హెల్త్కి, వాళ్ళ రక్తం యొక్క హెల్త్కి కానీ ఉపయోగపడుతుంది. సో అలాంటి నార్మల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. రెగ్యులర్గా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు ప్రోటీన్ డైట్ అండ్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఐరన్ అది పెరగడానికి, ప్రోటీన్ మంచి హిమోగ్లోబిన్ పెరగడం కోసం అని చెప్పేసి ఇవి రెండు రికమెండ్ చేస్తామండి మామూలుగా. తర్వాత నీటి శాతం బాగా తీసుకోవాలి. నేను రక్తం ఇచ్చినప్పుడు కొంత వాల్యూమ్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నీరు అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. 3 నుంచి 4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది జనరల్ రికమెండేషనే కానీ బ్లడ్ డొనేషన్కి సపరేట్గా ఏం కాదండి.
1: అంటే జనరల్ హెల్దీగా ఉండాలి,
0: హెల్దీగా ఉండే
1: మనము బ్లడ్ డొనేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, అంటే మన లైఫ్ స్టైల్ ఇట్లా ఉన్నప్పుడు చక్కగా మనం ఎప్పటికప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చేయొచ్చు, అంటే రక్తదానం చేసేయచ్చు.
0: మాకు తెలిసిన కొంతమంది రక్తదాతలు వాళ్ళు డొనేషన్ చేయడం గురించి అనేసి సపోజ్ టాటూస్ వేసుకోకుండా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారనమాట. దాంట్లో ఒక కపుల్ వచ్చి అదే పనిగా చెప్పారనమాట, బ్లడ్ డొనేషన్ చేయాలి, ఇప్పుడు మా మ్యారేజ్ డే ఉంది కానీ నేను టాటూ వేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ డొనేషన్ చేసిన తర్వాత చూద్దాంలే అనేసి ఆపాము, అందుకనేసి మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈరోజు వచ్చాము అని చెప్పారు. సో టాటూ వేసుకున్నప్పుడు ఒక సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయకూడదు అండి.
1: వన్ ఇయర్ వరకు. ఇప్పుడు టాటూలన్నీ ఫ్యాషన్ అయిపోయాయి, చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది యూత్ లో సార్, ఇది కూడా ఒక సమస్య అన్నమాట.
0: అంటే రక్తదానం గురించి సమస్య. ఇంకోటి ఏంటంటే ఈ టాటూస్ వల్ల కానీ చెవులు కుట్టించుకోవడం వల్ల అందరికి రాకపోవచ్చు, కానీ అవే సూదులు వాడడం, ఇంక్స్ లలో ఎవరికైనా ముందు ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి వాడినటి మళ్ళీ వాడడం ద్వారా, సరైన స్టెరిలైజేషన్ ప్రక్రియలు చేయకపోవడం వలన ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లమాటిక్ ఉండేది ఏవేవి అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇవి ప్రాణాంతకంగా ఉండొచ్చు. కాబట్టి సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయవద్దు అనేసి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయండి.
1: ఓకే రైట్ సార్, శ్రోతల లైన్లో ఉన్నారు, మాట్లాడదు. హలో
2: మేడం.
1: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
0: నమస్తే, చెప్పండి చెప్పండి. నమస్తే అండి
2: డాక్టర్ గారు, రక్తదానం మీకు
0: వయసు అండి? వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి రక్తదానమైన చేయవచ్చు. మా ప్రొవైడర్ వాళ్ళకి ఆరోగ్యం అనేది సక్రమంగా కరెక్ట్గా ఉండాలి. రెగ్యులర్గా డొనేట్ చేసిన వాళ్ళైతే 65 వరకు చేయొచ్చు అండి. మరీ ఎక్కువ వయసు ఉండే వాళ్ళు చేయకూడదండి. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కంపల్సరీ ఒక డాక్టర్ గారితో డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాతనే వాళ్ళు అలౌ చేస్తేనే డొనేషన్ చేయాలి. 60 సంవత్సరాల వరకు వాళ్ళు మాత్రం, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్న డాక్టర్ నిర్ధారించినప్పుడు మీరు రక్తదానం చేయొచ్చు అండి. 5 సంవత్సరాలు చిన్న పిల్లలు చేయకూడదండి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది రక్తదానం చేయడం అనమాట. రక్తదానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఓ గ్రూప్ రక్తాన్ని మేము యూనివర్సల్ రక్తంగా పరిగణిస్తాము. దీంట్లో ఓ పాజిటివ్, ఓ నెగటివ్ అని ఉంటాయి. ఓ నెగటివ్ అనేది యూనివర్సల్ రక్తంగా ధృవీకరించినది. ఆ రక్తం గ్రూప్ ఎవరికైనా లెక్కించవచ్చు, ఓ నెగటివ్ రక్తం. సో ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇమ్మీడియట్ రక్తం ఏది ఎక్కించవచ్చు అంటే ఓ నెగటివ్ రక్తం ఎక్కించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు అంటే క్రాస్ మ్యాచ్ చేసి మీ గ్రూప్ ఏది ఉందో చూసి అదే ఎక్కిస్తారు పేషెంట్స్కి, టైం ఉంది అంటే. టైం లేనప్పుడు మాత్రమే ఈ ఓ గ్రూప్ కానీ ఓ నెగటివ్ రక్తం గ్రూప్ కానీ ఇస్తారు. అవునండి, యూనివర్సల్ రిసిపియంట్ అంటారు ఏబి గ్రూప్ వాళ్ళని. వాళ్ళకి ఏ గ్రూప్ కానీ, బి గ్రూప్ కానీ, ఏబి గ్రూప్ కానీ, ఓ గ్రూప్ కానీ, ఏదైనా కానీ, పాజిటివ్ కానీ నెగటివ్ కానీ, ఏబి పాజిటివ్ రిసిపియంట్ వాళ్ళకి ఎక్కించవచ్చు. అయితే

0: అంటే ఎర్ర రక్త కణాల వరకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది అండి. ప్లేట్లెట్స్ అనేటివి మన రక్తంలో ఎప్పుడైనా ఇంజురీస్ అయినప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది పోతూ ఉంటుంది, అది పోకుండా ఆపడానికి మనకు హెల్ప్ చేసే కణాలని ప్లేట్లెట్స్ అంటాం అన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఒక ముద్దలాగా తయారయ్యి అక్కడ రక్తం అనేది ఆపుతాయి అన్నమాట. ప్లేట్లెట్ దానం కూడా ఒక రకమైన రక్తదానం అండి, ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేటివి రక్తంలో ఉండే కణాలే కాబట్టి ఇది కూడా ఒక రకమైన రక్తదానమే. ఓ నెగటివ్ వాళ్ళని, ఓ నెగటివ్ రక్తాన్ని, ఎర్ర కణాలని ఎవరికైనా ఎక్కించవచ్చు అండి, ఒక బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తప్ప మిగతా ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓ పాజిటివ్ అనేది పాజిటివ్ గ్రూప్ లలో వేరే రక్తం గ్రూప్ వాళ్ళకి ఎక్కించవచ్చు, బాంబే గ్రూప్ వాళ్ళకి తప్ప. నమస్తే అండి.
1: శ్రోతలు ఉంటున్నారు కదా, ఈ రోజు మనం రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే రక్తదానం ఎంత ప్రధానమో రక్తదాతలు కూడా అంత ప్రధానమని ఈ రెండు అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ రక్తదానం విషయంలో, మీరు రక్తం దానం చేయాలనుకునే విషయంలో ఎలాంటి అంశాలు మరి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలే ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ నందకిషోర్ పసుపల గారు. వీరు కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నారు. వీరితోటి మీరు కూడా మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, ఇంకొకటి 2955-05-0923. ఈ మూడు నెంబర్లు దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ నందకిషోర్ గారితో మీరు మాట్లాడచ్చు. ఈ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని కోసం 0404567456 కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్ర చికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567456.
1: తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడడం, శ్రోతలతో మాట్లాడాక మనం కొన్ని అంశాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో.
4: హలో,
1: నమస్కారం అండి. సార్, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
0: నమస్తే, చెప్పండి సార్. రాజా గారు మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే రక్తదానం చేసే ఎంతో మంది వ్యక్తులలో ఇప్పుడు ఎర్లీ డయాబెటీస్ కూడా చూస్తున్నాము. సో మీ ప్రశ్న నాకు అర్థమైంది. సో డయాబెటీస్ లో రక్తదానం చేయొచ్చా లేదా అనే దాని మీద గైడ్ లైన్స్ మనకు స్పష్టంగా ఉన్నాయండి. ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు రక్తదానం చేయడానికి వీల్లేదు, లేదా రీసెంట్గా మీ షుగర్ లెవెల్స్ మాడిఫై అయ్యి ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై అయిపోయాయి అంటే అప్పుడు కూడా మీరు రక్తదానం చేయడానికి ఉండదు. మీకు షుగర్ ఆర్ డయాబెటీస్ వల్ల ఏమైనా ఆరోగ్యం దెబ్బతినడం కానీ, అంటే చూపు మందగించడం కానీ, కిడ్నీలకి డ్యామేజ్ కానీ, అలాంటివి ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా మామూలుగా షుగర్ అనేది డిటెక్ట్ అయ్యింది, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం మెడిసిన్స్ వాడాలి. ఇలాంటి కండిషన్లో ఉండే డయాబెటిక్స్, అంటే ప్రీ డయాబెటిక్ అండ్ మైల్డ్ డయాబెటిక్స్ వారు చాలా ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీరందరూ టాబ్లెట్స్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ టాబ్లెట్స్ ఏమున్నాయి అనేసి మీరు రక్తదానం చేసే బ్లడ్ బ్యాంక్ దగ్గర డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాబ్లెట్స్ వాడుతున్న వారు షుగర్

0: కంట్రోల్లో ఉంటూ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మీరు రక్తదానం చేయొచ్చండి.
1: అదే సార్, ఆ డౌట్ ఏంటంటే నార్మల్ గా మనం జన్మ విన్నప్పుడు కంపల్సరీ కొంతమంది చెప్తారు అంటే మా నాలెడ్జ్ ప్రకారం అంటే ఇప్పుడు అంటే ఎవరికైనా సరే షుగర్ కంట్రోల్లో ఉండి ఎలాంటి ఆర్గన్ డామేజ్ కాకుండా కొంచెం ఎన్సీఎం వాడే వాళ్ళు అయితే ఇవ్వగలరు, రిమైనింగ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు అంటున్నారు.
2: హలో
3: హలో హలో అండి, నేను కొత్తమేరం రఘు మాట్లాడుతున్నా.
2: మాట్లాడండి సార్, ఎక్కడ నుండి?
3: వరంగల్ దేశాయపేట రోడ్ అని.
2: సరే మాట్లాడండి డాక్టర్ నందకృష్ణ.
3: డాక్టర్ నమస్తే అండి.
0: నమస్తే రఘు గారు, చెప్పండి.
3: సార్ నాకు బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉంది, అట్లయితే నేను మెడిసిన్ వాడుతున్నా సార్, అట్లయితే నేను బ్లడ్ డొనేట్ చేశా సార్.
0: సో మీకు కొలెస్ట్రాల్ వలన ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. దానికి సంబంధించిన అంటే మీకు ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ రావడం కానీ, గుండెకి సంబంధించిన కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఇలాంటివి మేము ప్రశ్నలు అడుగుతాము. దాన్ని బట్టి మీరు సరైన సమాధానాలు చెప్పాలి. ఎటువంటి సమస్యలు ఏం లేనప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా లేదా అనే క్వశ్చన్ ఇంకోటి అడుగుతాం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీరు రక్తదానం చేయొచ్చు అండి, మీ మెడిసిన్స్ అవి రివ్యూ చేస్తాము, అప్పుడు మీరు రక్తదానం చేయొచ్చు. మంచిదండి.
2: హలో
4: షుగర్ కాకుండా బీపీ థైరాయిడ్ ఉంది అనుకోండి, వేరే అదర్ ప్రాబ్లమ్ లేకపోతే ఇవ్వచ్చా? ఇంకోటి నా ఏజ్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అనుకోండి, క్యాన్సిలేస్ నేను 40 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను, ఒక 5-6 టైమ్స్ నాకు ఆ రోజుల్లో అంత ఇదిగా టెస్ట్ చేయలేదు, మరి నాకైతే అలాగే గుర్తుంది, ఓ గ్రూప్ ఓ పాజిటివ్ అన్న కానీ బ్లడ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అన్ని చోట్ల మీరు అన్నట్టుగా అన్ని టెస్ట్ చేసి తీసుకుంటున్నారా, చిన్న డౌట్ అది.
0: అంటే ఇప్పుడు మేము చేసే పరీక్షలలో మీకు ముఖ్యంగా హిమోగ్లోబిన్ పరీక్ష అనేది రక్తదానం చేసే ముందు చేస్తారండి. కొంతమంది దాని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేయొచ్చు అనమాట. సో అక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఏ ఫెసిలిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మన గైడ్ లైన్స్ ప్రకారంగా హీమోగ్లోబిన్ చూడడం అనేది మన గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్ అండి. దాని
4: చాలా చోట్ల తీసుకుంటున్నారు కదండి.
0: అవును,
4: చాలా ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తున్నాయి కానీ అంత ఇప్పుడు బ్లడ్ డొనేషన్ శిబిరాలే పెట్టేస్తున్నారు, అక్కడ ఇంకా టైం ఉంటుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది.
0: ఇప్పుడు శిబిరాలలో జరిగేది అంతా కాపర్ సల్ఫేట్ మెథడ్ లో హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేస్తారండి. వారు ఒక లిక్విడ్ లో, ఒక బ్లూ కలర్ లిక్విడ్ ఉంటది, ఆ లిక్విడ్ లో మీ రక్తం అనేది ఒక చుక్క వేస్తారు. సో దాని ద్వారా వాళ్ళకి రక్తం 12.5 అబోవ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉంది అంటే ముందుకు పంపించేసి రక్తదానం చేపిస్తారు, లేదు అంటే వద్దని చెప్తారండి. థైరాయిడ్ పరీక్షలు కానీ కొలెస్ట్రాల్ పరీక్షలు, లివర్ ఫంక్షన్స్ ఇవేవి చేయరండి రక్తదానం చేసిన
4: వాళ్ళకి.
0: అవన్నీ మీరు స్వచ్ఛందంగా మీరు చెప్పాల్సిన బాధ్యత రక్తదాతల మీద ఉండే బాధ్యత అదే అండి. మీరు స్వచ్ఛందంగా చెప్పాలి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని.
4: ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడాలి కదా.
0: కరెక్ట్ అండి. ఒక్కొక్కసారి బ్లడ్ బ్యాంక్ లో ఉండే డాక్టర్ గారికి, డాక్టర్స్ కి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ మీద కొంతమందిని చూస్తే అర్థం కావచ్చు, రక్తం తక్కువ ఉన్నప్పుడు ముఖం పాలిపోయినట్లుగా ఉండడం
4: కానీ,
0: థైరాయిడ్ వారికి ఏమైనా కొంచెం ఒబేసిటీ ఉందా, ఇలాంటి కొన్ని మిక్సిడీమా కానీ, డ్రై స్కిన్, ఇవన్నీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక్కోసారి కొంతమందికి తెలుసుకోగలుగుతారు, వాళ్ళు మీకు చెప్పగలుగుతారండి. అదర్వైజ్ టెస్ట్ ప్రకారంగా రికమెండేషన్ లేదండి గవర్నమెంట్
4: నుంచి.
2: హలో హలో
5: హలో
2: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
5: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, చెప్పండి సార్.
5: సార్ మీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చా సార్?
0: మంచి ప్రశ్న అడిగారండి. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, డిసీజెస్ కానీ ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. అంటే ఎస్ఎల్ఈ కానీ, తర్వాత లైకెనాయిడ్ లీజన్స్ అని, స్కిన్ ప్రాబ్లమ్స్, కొంచెం గట్టిగా స్కిన్ గట్టిగా అయిపోవడము, మచ్చల్లాగా రావడం.

0: బాధపడము. తర్వాత ప్యాచెస్ లాగా అయిపోతాయి అన్నమాట. కొంతమంది జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జ్వరం ఉంటుంది. ఇదేమీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కానీ వీళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో మన శరీరం మీద మన బాడీలో నుంచే యాంటీబాడీస్ తయారయ్యి మన శరీరాన్ని అటాక్ చేస్తుంది అనమాట. దీన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాము. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు,
1: చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో,
0: ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వారు జీవితాంతం రక్తదానం చేయకూడదు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వారు చెప్పాలి, అప్పుడు రక్తదానం తీసుకోకుండా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటివి అనవసరంగా పేషెంట్స్ కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఆ టైమ్ కండిషన్స్ ఉన్న వారికే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, వారే ఎంతో ఇబ్బందులు పడ్డము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
1: సార్, ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు విన్నాం శ్రోతల నుంచి. అయితే ఒక రక్తదాతకు ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణాలు, అయితే ఎవరు రక్తదానం చేయకూడదు పూర్తిగా, ఏ అంటే మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం కానివ్వండి, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా, అయితే రక్తదానం చేసే ముందు రక్తదాత మరి గుర్తించాల్సిన అంశాలు ఏంటంటారు?
0: అయితే మీరు రక్తదాత ఎలాంటి పరిస్థితులలో రక్తదానం చేయకూడదు అనేది గారు మంచి ప్రశ్న అండి. సో వారికి ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎన్నో రకాల ఎన్నో రోజులుగా దీర్ఘకాలిక సమస్యలు ఉండడము, కిడ్నీలకు సంబంధించి కావచ్చు, గుండెకి సంబంధించి కావచ్చు, లివర్కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి లంగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండేవారు కానీ, తర్వాత టీబీ, లెప్రసీ ఇలాంటివి, తర్వాత టైఫాయిడ్ ఉన్నప్పుడు ఒక సంవత్సరమేలేండి. టీబీ అనేది ఒక ట్రీట్మెంట్, అదంతా పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత డొనేషన్ చేయొచ్చు.
1: అంటే పూర్తిగా అది ట్రీట్మెంట్ కంప్లీట్
0: అయిన తర్వాత
1: టీబీ
0: పూర్తిగా అస్సలు డొనేషన్ చేయకూడదు అనేది ఎవరు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉండేవారికి. పాలిసైథిమియా అంటే రక్తం బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట వాళ్ళకి, వాళ్ళు కూడా డొనేట్ చేయకూడదు. కొన్ని రకాల క్యాన్సర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల క్యాన్సర్స్ ఉండే వాళ్ళు ఎవరు డొనేషన్ చేయకూడదు. ఆర్గన్ రిసిపియంట్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అనుకోండి, వారు మళ్ళీ డొనేషన్ చేయకూడదు.
1: అంటే ఒక వ్యక్తి కనుక కిడ్నీ డొనేట్ చేసి ఉండట్లయితేనా?
0: కాదండి,
1: రిసీవ్ చేసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ బాడీలో ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళు, ఓకే,
0: వాళ్ళు డొనేషన్ చేయకూడదు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఇది కూడా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ గా వాడతాము. సో అది చేయించుకున్న వాళ్ళు కూడా డొనేషన్ చేయకూడదు. సో ఇది ఇంకా రక్త సమస్యలు ఉండేవాళ్ళు అంటే తలసేమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, హీమోఫీలియాక్స్ ఇలాంటి కండిషన్స్ ఉండేవాళ్ళు కూడా రక్తదానం చేయకూడదు.
1: వారి జీవితకాలం రక్తదానం చేయాలి, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా.
0: అవునండి.
1: అంటే కొంతకాలం తర్వాత చేయదగ్గ వాళ్ళు, ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరంటారు రక్తదాతలుగా ఉండవద్దు?
0: ఒక సంవత్సరం తర్వాత డొనేషన్ చేయగలిగిన వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటే టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ గానీ,
1: ఓకే, టైఫాయిడ్ వచ్చిన 1 ఇయర్ దాకా చేయకూడదు.
0: 1 ఇయర్ తర్వాత.
1: ఇప్పుడు ఫీవర్స్ రకరకాలు ఉన్నాయి సార్, డెంగ్యూ కానివ్వండి, మరి చికెన్ గున్యా అంటున్నాం, ఇట్లాంటివన్నీ కూడా.
0: డెంగ్యూ, చికెన్ గున్యా వీటిల్లో 2 నుంచి 6 నెలల వరకు డొనేషన్ చేయకూడదు. ఈ డెంగ్యూలో ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి సమయాలలో ప్లేట్లెట్స్ వాళ్ళకి ఎక్కించుంటారు, ఎక్కించినప్పుడు వాళ్ళు 1 సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా అయిపోయి ప్లేట్లెట్స్ మళ్ళీ నార్మల్ గా అయినప్పుడు వాళ్ళు జనరల్ పూల్లోకి జాయిన్ అవ్వచ్చు, డోనర్స్ లాగా మళ్ళీ డొనేషన్ చేయొచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా కొంతమంది తీసుకుంటా ఉంటారు. సో వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు 2 నుంచి 4 వారాల వరకు వాళ్ళు డొనేషన్ చేయకూడదు. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ కి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. సో మొత్తానికి 1 మంత్ వరకు వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా టెంపరీగా కొంతకాలం మాత్రమే డొనేషన్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్స్. ఇవి కాకుండా కొన్ని మందులు వాడుతుంటారు, రీసెంట్గా జ్వరం వచ్చింది అనే, సో లేకపోతే కడుపు నొప్పి, ఏదో ఒక దానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఆ కండిషన్ ఏదైతే దేనికైతే వాడుతున్నారో ఆ కండిషన్ నార్మలైజ్ అయిపోయిన తర్వాత యాంటీబయాటిక్స్ స్టాప్ చేసిన లాస్ట్ రోజు నుంచి 2 వారాలు గ్యాప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రక్తదానం అనేది చేయొచ్చు. ఇది ఎందుకు ఎలా పెట్టారు అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోవాలి,

0: వాళ్ళు తిరిగి నార్మల్ అయిపోవాలి. నార్మల్ అయ్యి హెల్దీ అయిపోయిన తర్వాత వాళ్ళు రక్తదానం అనేది చేయొచ్చు.
1: అంటే అలా చేయడం వల్ల ఏంటంటే డోనార్ కి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇచ్చిన రక్తం కూడా ఆరోగ్యంగా
0: ఉంటుంది.
1: సార్, అట్లాగే ఇప్పుడు మనకున్నట్లుగా సాధారణమైనటువంటి సమస్యలు ఏంటంటే ఇప్పుడు బీపీ, చాలా మంది అడిగారు బీపీ, షుగర్, తర్వాత ఇవి కామన్ అయిపోయింది మెటబాలిక్ డిజార్డర్స్ లాగా, డాక్టర్స్ అందరూ అదే అంటున్నారు లైఫ్ స్టైల్తో వచ్చినటువంటి డిజార్డర్స్ అని. మరి వీళ్ళల్లో కూడా కేటగరైజ్ చేయొచ్చా మనం రక్తదానం చేయడానికి?
0: సో బీపీ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ బీపీని కంట్రోల్లో పెట్టుకుంటున్నారంటే డొనేషన్ చేయొచ్చండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం.
1: అంటే ఆ బీపీ ప్రభావం రక్తం మీద
0: ఉండదు.
1: ఓకే.
0: షుగర్ వారి గురించి కూడా ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. షుగర్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు కానీ, షుగర్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటిక్ రెటినోపతి కానీ, నెఫ్రోపతి కానీ, న్యూరోపతి కానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఏం సమస్యలు లేకుండా ఇన్సులిన్ వాడకుండా జస్ట్ టాబ్లెట్స్ మీదనే కంట్రోల్లో ఉంటున్నారంటే డయాబెటిక్స్ కూడా రక్తదానం చేయొచ్చు.
1: అంటే ఇతరమైనటువంటి ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, వాళ్ళు కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకో, అంటే రక్తదానం విషయంలో అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం.
0: ఓకే, సైకలాజికల్ ప్రాబ్లం. సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రక్తదానం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తుండేది. సో దీంట్లో మనము స్ట్రాంగ్ గా ఉండడము ఇంపార్టెంట్. ఏదన్నా డిప్రెషన్ లో వెళ్ళిపోయి చాలా ఎక్కువ హై డిప్రెషన్ గా ఉంటే రక్తదానం చేయకూడదు. కానీ మైల్డ్గా ఉండి ఏదో సింపుల్గా అప్పుడప్పుడు వేవరింగ్ అవుతుంటారు పిల్లలు, ఒకసారి డిప్రెస్ అవుతారు, ఒకసారి
1: లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు చేయకూడదు.
0: చేయకూడదు.
1: రైట్ సార్. శ్రోతలు ఆఖరిగా సమయం అయిపోతుంది, మాట్లాడదు. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే,
0: నమస్తే, చెప్పండి.
2: నమస్తే డాక్టర్. అయితే ఇప్పుడు రక్తదానం చేయాలంటే పైబడి 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ అంత లోపు ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చా? ఒకవేళ వాళ్ళ బ్లడ్ పనిచేస్తుందో చేయక,
0: వాళ్ళ రక్తం వాళ్ళకే పనిచేస్తుందండి, పనిచేయని రక్తం అంటే ఏమి ఉండదు. అయితే మన గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారంగా 60 సంవత్సరాల లోపు వాళ్ళు డొనేషన్ చేయాలి. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్ గా డొనేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రం 65 సంవత్సరాల వరకే లాస్ట్ మనకు మార్క్ ఇచ్చారు. సో 65 సంవత్సరాలు అనేది లాస్ట్ అండి, దానికంటే పైబడిన వాళ్ళు రక్తదానం చేయకూడదు ఇండియాలో.
1: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, రక్తదానం మరి ఒక విలువైనటువంటి దానం, ఎందుకంటే రక్తంలో ఉన్న ఆ కంపోనెంట్స్ అంటే భాగాలు అనేవి మరి చాలా రకాల ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది అని. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిగా రక్తదానం చేస్తున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్న వాళ్ళు చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు. లేదు, ఒక యవ్వన దశ నుండి యూత్ నుండి కూడా రక్తదానం చేయడం అలవాటుగా ఉన్నవాళ్ళు 65 సంవత్సరాల వరకు కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఆరోగ్య సంబంధమైనటువంటివి, అనారోగ్య కారణాలని అన్నిటినీ కూడా రక్తదాత డాక్టర్ గారి దగ్గర బహిర్గతం చేయాలి. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్, అంటే వాళ్లకున్న వీక్నెస్ ని వాళ్లే మరి డాక్టర్కి చెప్పినప్పుడే రక్తదానానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఇది మాత్రం దాతలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు, ఎందుకంటే మీరు ఇచ్చే రక్తము ఇతరులకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్యాన్ని కలుగ చేయకూడదు. కాబట్టి మరి చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
3: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
5: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు

శ్రుతులు మీరింతవరకు వివిధ భారతి, ఆకాశవాణి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. మరి మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాలు వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

ముందుగా ఈ సాయంత్రం కార్యక్రమాల్లో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం అభిరుచి వింటారు.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జగత్, అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, హరిప్రియ, మహాశ్రీ, ఆనంద్, సరోజ్ని, భార్గవి, వీరందరూ కోరుతున్నారు శ్రీరామదాసు చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట వినండి, శ్రీరామదాసు చిత్రం నుండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినండి. జగిత్యాల జిల్లా కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాహుల్, భాగ్యవీర్, నాగమణి, సంధ్యారాణి, చిలువేరి భూదేవి వీరందరూ కోరుతున్నారు రాంబంటూ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

గవ్వలు రవ్వలు కానోవచ్చు, కాకులు హంసలు అయిపోవచ్చు, రావచిలుక నువ్వు కానోవచ్చు, రాంబంటు కళా పండవచ్చు, ఏవో ఏవో గుర్రం ఎగరా.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वीडियो लाइक करते डबल उस्ताया ఇంత తెలుగునా
4: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

బోధన్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ఈ శనివారం 8:30 ప్రసారమవుతుంది.
1: ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని శ్రోతలు ఎక్కడ ఉన్నా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో కూడా వినవచ్చు.
0: మన ఆలయాలు కార్యక్రమం తప్పక వినండి, తరించండి.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభావి, జగదీష్, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు ప్రేమికుడు చిత్రం నుండి పాట వినిపించమని. మరి ప్రభుదేవ నాగం పాడిన ఈ పాట వినండి.

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రొక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బొర్రద పుల్లా.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
3: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యల్లో తరచూ గొడవ పడటం గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక. ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ నూకాల కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్ అవగాహన మాసం సందర్భంగా క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకాల గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. సోదరు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 50301.

మీరు వింటున్న ఈ పాట కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మానవిత వీరందుకు కోరుతున్నారు. ఆప్తుడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట వినండి.

శ్రోతలు, మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక పాట.

ఇప్పుడు వింటారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు మీరు వినబోయే కార్యక్రమం సినీ రంజనీ.

శ్రోతలు, మీరు మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కార్యక్రమాలు వినండి. మరి ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట స్వాతి ముత్యం చిత్రం నుండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షడ్జం మందరం.
0: చూడండి.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురుక సమస్యలు, బ్యాంక్రటిస్, ఊపిరితిత్తులో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. మరొక గమనిక, ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు, వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామీర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు మరియు ఎపటలాజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో తరువాత పాట వినండి. స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ 2 సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాత్రం అధికారం అవినీతే ప్రధానమని రామచంద్రరావు ఆరోపించారు. రసాయనాల వాడకం వల్లే రోగాలు పెరుగుతున్నాయని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, సేంద్రియ సాగు చేసే రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీజీరామ్జీ పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచుతూ తెచ్చిన ఈ పథకానికి గాను తెలంగాణకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో కొత్తగా రోజ్గార్ కార్డులు, వారం రోజుల్లో వేతనం, ఆలస్యమైతే వడ్డీ, నిరుద్యోగ భృతి, ముఖ ఆధారిత హాజరు, వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేసే ఈ పథకానికి తన వంతు వాటా నిధులు కేటాయించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరిట కాంగ్రెస్ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట భారీగా అప్పులు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడు 2వ అంతస్తు నుండి బాలికను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు చేతులకే కాకుండా వెన్నెముకకు సైతం గాయాలయ్యాయని, కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి వైద్యం అందిస్తుందని, అలాగే బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ రైతులు మంచి ఆదాయం గడించేలా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరం. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. ఎప్పుడు ఎరువుల మీద డిపెండ్ కాకుండా సైంటిస్టుల తోటి సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 4 జిల్లా కేంద్రాలకు 4-లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు హుస్నాబాద్ బస్ స్టేషన్ ను పరిశీలించారు. బస్ స్టేషన్ లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్దితో హుస్నాబాద్ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులను తగ్గించడం, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హాజరయ్యారు. బొగ్గును సింథసిస్ గ్యాస్ గా మార్చే అత్యాధునిక గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝాతో పాటు సింగరేణి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్టంలో పగడ్బందీగా అమలు చేసేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కొమరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఎం సురక్ష బీమా, జల్ జీవన్ మిషన్, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి దాదాపు 22 కేంద్ర పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు మేలు చేసే ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్లో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన, బహిరంగ సభకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, వీలైతే ధర్వేశీపురం ఎల్లమ్మ గుడి ఆధునీకరణ పనులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఒమాన్ దేశస్య ట్యాంకర్ ఆక్రమణస్య విషయే భారతేన ప్రబలం విరోధం ప్రకటితం. ఎంటీ జలవీర నౌకాయాః సర్వే కర్మచారిణః సురక్షితాః ఇతి సూచనాస్తి. नीति आयोगस्य सभायां प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना विकसित भारतस्य कृते कौशलस्य वृत्त्यावसरस्य च महत्वं प्रतिपादितम्। आन्ध्रप्रदेशस्य मद्य परिवहन भ्रष्टाचार प्रकरणस्य हैदराबादे ईडी इत्यनेन सहसा अन्वेषणं कृतम्। भारतेन मालदीव्स देशं प्रति खसरा रोगस्य सूच्यौषधीनां चिकित्सा सहाय्यं प्रेषितम्। अपि च अद्य रात्रौ बृहत्तमः फीफा विश्व चषक क्रीडा आरभ्यते, यत्र मेक्सिको दलं दक्षिण अफ्रीका दलं सम्मुखीकरिष्यति। अथ वार्ताः विस्तरेण। ओमान देशस्य तटे एकस्याः नौकायाः उपरि सद्यः एव कृतस्य आक्रमणस्य भारतेन निन्दितम्, यस्मिन् त्रयः भारतीय नागरिकाः मृताः। नवदिल्ल्याम् अन्तर्मन्त्रिमण्डलीय वार्ताहर सम्मेलनम् अभिसम्बोधयन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् सर्वकारेण अमेरिका देशस्य चार्ज डी अफेयर्स इत्येतान् आहूय प्रबलं विरोधं प्रकटितमस्तीति। सः अस्मिन् प्रदेशे नौकायानस्य उपरि निरन्तरम् आक्रमणानि अतीव चिन्तास्पदं वर्णितानि, तथा च शान्तिं स्थिरतां च पुनः स्थापयितुं संवादस्य कूटनीतेः च आह्वानमपि अकरोत्।
3: हम अपने नाविकों के कल्याण और सुरक्षा को बहुत महत्व देते हैं। हमने कल ओमान तट पर हुए जहाज पर हमले की कड़ी निंदा की, जिसमें दुर्भाग्यवश हमने 3 भारतीय नागरिकों को खो दिया। हमने इस घटना के विरोध में भारत अमेरिकी मिशन उपप्रमुख को तलब किया था। क्षेत्र में जहाजों पर लगातार हो रहे हमले बेहद चिंताजनक है। ये हमले तुरंत बंद होने चाहिए। हम संवाद और कूटनीति का भी आह्वान करते हैं, ताकि क्षेत्र में जल्द से जल्द शांति और स्थिरता बहाल हो सके।
2: गल्फ क्षेत्रस्य अपरसचिवः असीम आर महाजनः अवदत् यत् सर्वकारः पश्चिम एशिया क्षेत्रस्य स्थितिं निकटतया निरीक्षमाणः अस्ति। भारतीय अभियानेन च अहोरात्रं सहायता सेवाः अपि आरब्धवन्तः। सः अवदत् यत् अस्मिन् मासे 8 दिनांके ओमान देशस्य समीपे लक्षिताः एमटी मारिवेक्स नौकायाः सर्वे 24 भारतीयाः कर्मचारिणः सुरक्षिततया रक्षिताः सन्ति। ते शीघ्रमेव स्वदेशं प्रत्यागमिष्यन्ति इत्यपेक्षया अस्ति। पत्तर नौ वहन जलमार्ग मन्त्रालयस्य अपर सचिवः मुकेश मंगलः अवदत् यत् मृतकानां नाविकानां परिवारान् सीमेन वेलफेयर फंड सोसाइटी इत्यस्य माध्यमेन प्रत्येकस्मै 10,00,000 रूप्यकाणां अनुग्रह राशिः प्रदीयते। सः अग्रे सूचितवान् यत् अद्य ओमान देशस्य शीनासपत्तनस्य समीपे समुद्रीय सुरक्षा घटनायां संलग्नः गिनी बिसाउ इत्यस्य ध्वजेन युक्तः एमटी जलवीर इत्यस्मिन् स्थिताः सर्वेपि 20 भारतीय कर्मचारिणः सुरक्षिताः सन्ति। निर्वासन प्रयासाः च प्रचलन्ति। अत्रान्तरे देशे उर्वरकस्य ईंधनस्य च आपूर्तिः स्थिरास्ति इति प्रशासनेन आश्वासितम्। उर्वरक विभागस्य अपर सचिवा अपर्णा एस शर्मा इत्येषा अवोचत् यत् पर्याप्तानि भण्डाराणि उपलभ्यन्ते। अनेक देशैः आयातः च सुनिश्चितः अस्ति। पेट्रोलियम प्राकृतिक ईंधन मंत्रालयस्य संयुक्त सचिवा सुजाता शर्मा इत्येषा अकथयत् यत् आंतरिक शोधनागाराणि उच्च क्षमतया कार्यं कुर्वन्ति। अशोधित तैलस्य पेट्रोल इत्यस्य डीजल इत्यस्य एलपीजी इत्यस्य च प्राकृतिक ईंधनस्य आपूर्तिः अप्रभाविता अस्ति इति सा अवोचत्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अवदत् यत् साम्प्रतं विश्वम् अनिश्चिततायाः अस्थिरतायाश्च च अनुकालम् अनुभवति, परं भारतदेशः आत्मविश्वासेन दृढसंकल्पेन च अग्रे सरति। नवदिल्ल्यां राष्ट्रपतिभवने नीति आयोगस्य 10 शासक परिषदः अध्यक्षतां कुर्वन् सः अकथयत् यत् यथा यथा भारतं विकसित भारतस्य लक्ष्यस्य समीपं गच्छति, तथा तथा केन्द्र राज्य सर्वकारयोः उत्तरदायित्वं वर्धयन्ति। तेन भणितं यत् राज्येषु पारस्परिक सहयोगः संवादः विचाराणाम् आदान प्रदानम् आवश्यकं भवेत्। विषयेऽस्मिन् नीति आयोगः महत्वपूर्णां भूमिकां निर्वाहयति। नीति आयोगस्य सहयोगेन सर्वेषां राज्याणां केन्द्रशासित प्रदेशानां च मध्ये विचार विनिमयः सम्यक् भवेत्। विकसित भारतस्य लक्ष्यं प्रति बलमपि वर्धिष्यति। सभायामस्यां देशे कौशल विकासस्य संवर्धनं वित्त्यवसराणि अपि वर्धयिष्यन्ति। वर्षस्य अस्य विषयो विद्यते सप्तचत्वारिंशदुत्तरद्विसहस्रतम वर्षपर्यन्तं विकसित भारताय समावेशी मानव विकासः। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। प्रवर्तन निदेशालयेन आंध्र प्रदेश राज्य मद्य पदार्थ निगम लिमिटेड इत्यस्य कथिते परिवहन प्रवंचना कांडे हैदराबादे पंच स्थलेषु सहसा अन्वेषणं कृतम्। प्रवर्तन निदेशालयस्य अधिकारिणः कथयन्ति यत् आरोपिजनाः शासकीय कोषात् पंचनवत्यधिक कोटि रूप्यकाणां वित्तहरणं कृतवन्तः तथा च स्व सहयोगिनां कृते अवैध लाभाः अर्जिताः। भारतेन प्रतिरक्षण व्याप्तिं सुदृढं कर्तुं सार्वजनिक स्वास्थ्यस्य रक्षणार्थं च प्रयत्नान् समर्थयितुं मालदीव देशं प्रति 20,000 यावत् खसरा सूच्यौषधीनां प्रायः 3 टन चिकित्सा सामग्रीं च प्रेषितम्। विदेश मन्त्रालयः अवदत् यत् एतत् सहयोगं द्वीपराष्ट्रे वर्धमानानां खसरा प्रकरणानां निवारणे सहायं करिष्यति तथा च मालदीव्स सर्वकारस्य प्रतिक्रिया उपायान् सुदृढं करिष्यति इति। तस्य नेबरहुड फर्स्ट विजन महासागर इत्येतयोः अन्तर्गतं भारतं मालदीव्स देशेन सह संयुक्त प्राथमिकतासु निकटतया कार्यं कर्तुं प्रतिबद्धम् अस्ति। सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव अद्य राजस्थाने जैसलमेर जनपदे रामगढ़े 20 किलोवाट क्षमतायुतस्य एफएम प्रेषकस्य आभासीय उद्घाटनम अकरोत्। जयपुरस्थे आकाशवाणी परिसरे समायोजिते एकस्मिन् कार्यक्रमे उद्घाटन कार्यमिदं सम्पन्नम्। अनेन सह राज्ये एफएम प्रेषकाणां संख्या विवर्ध्य 49 जाता। नूतनः प्रेषकः सीमावर्ति क्षेत्रेषु 80 किलोमीटर परिमिते क्षेत्र रेडियो प्रसारणस्य आवरणं प्रदास्यति। एतेन जनाः विविधाः सूचनाः शैक्षिक सामग्र्यः प्राप्तुं शक्नुवन्ति। सभां सम्बोधयन् श्री वैष्णवः अवदत् यत् देशस्य सीमाक्षेत्रेषु कश्मीरतः कच्छ पर्यन्तम् आकाशवाणी दूरदर्शनयोः प्रसारणसेवायाः विशिष्टाः लाभाः प्राप्स्यन्ते।
4: मैं निवेदन करूंगा आकाशवाणी के सभी साथियों से और विशेषकर डीजी साहब से, राजीव जी से और हमारे प्रसार भारती के चेयरमैन श्री प्रसून जोशी जी से कि अब हम एक नए तरीके से सोचें आकाशवाणी के बारे में। हम आज के समय के हिसाब से आकाशवाणी को डिजिटल फर्स्ट और हाइपर लोकल इन दो सूत्रों में बांधे। जो भी डिजिटल प्लेटफॉर्म हमारे पास आज अवेलेबल है, अपना खुद का वेव्स ओटीटी है, उस प्लेटफॉर्म को यूज करें। लोकल आर्ट, लोकल संस्कृति, लोकल खान पान को आगे लाने का एक बहुत बड़ा प्लेटफॉर्म बनाए। अगले 1000 दिनों में एक मास्टर प्लान बना के आकाशवाणी और दूरदर्शन का पूरा ट्रांसफॉर्मेशन करें। आपको पूरा फ्रीडम है, जो आप कहोगे वो पॉलिसी बनेगी। पॉलिसी बनाने वाले आप, इंप्लीमेंट करने वाले आप।
2: प्रशासनेन एथोनॉल मिश्रित पेट्रोल उत्पाद शुल्कम् अपसारितम्। वित्त मंत्रालयेन एकया अधिसूचनया प्रकाशितम् यत् 20%-30% एथोनॉल मिश्रित पेट्रोल उत्पादं केंद्रीय उत्पाद शुल्क श्रेण्यात् पूर्णतया विमुक्तम्। मंत्रालयेन उक्तं यत् अस्य शैथिल्यस्य उद्देश्यं भारतीय एथोनॉल मिश्रण कार्यक्रमं सुदृढीकरणमस्ति। 26,000-2,000 वर्षस्य फीफा विश्व चषक क्रीडायाः आरम्भः अद्य रात्रौ मेक्सिको नगरस्य ऐतिहासिके एस्टाडियो एर्जेटेका क्रीड़ा गृहे आरभ्यते इति वार्ताः।
5: आकाशवाणी निजामाबाद केंद्रम इप्पुडु समयं 6:30 दाटे 20 सेकंड्लु। इप्पुडु विंटारु ప్రబోధ గీతం

0: ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:35.

சினி ரஞ்சனி. తెలుగు సినిమా పాటలు వింటారు.

సినీ రంజని కార్యక్రమంలో ముందుగా వినండి. శంకర్ మహాదేవన్ గారు, సిద్ధార్థ్ మహాదేవన్ గారు పాడిన ఈ పాట అఖండ చిత్రం నుండి.

0: ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రుతులు ఇప్పుడు వినండి. ఎస్ జానకి గారు పాడిన ఈ పాట అక్షింతలు చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట రెండు జల్ల సీత చిత్రం నుండి.

0: ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: కొబ్బరి నీళ్ళ

శ్రుతులు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు ఉంటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగ నిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిలిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫైనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఎమిడాక్లోపిడ్ 600 FS విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం జూన్ 15 నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45x10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30x10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరం, పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి, లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి, లేదా డైక్లోసులు 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకుంటే చక్కగా ఈ సోయా చిక్కుడు ఈ జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5-2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటలో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసరా మినువును సాల పద్ధతిలో కందిని, వీలైనంత వరకు పెసరా మినువును సాల పద్ధతిలో కందిని బోజల పద్ధతిలో విత్తుకునచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
0: జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటల్లో చేయవలసిన వ్యవసాయ పనుల గురించి వివరాలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు ఈ అంశం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో పురుగు మందుల వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. రేపు ఉదయం 6:35 పొలం పనుల కార్యక్రమంలో పంటలపై ఎలుకల సమస్యలు నివారణ వివరాలుంటాయి. ఆ తర్వాత కొర్ర పంట సాగులో సమగ్ర నిర్వహణ పద్ధతుల గురించి వివరాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో

పాండే. వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఈ రోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో కరెంట్ అఫైర్స్. ప్రధానమంత్రిగా 4399 రోజులు, ఒక సంకల్పం ఒక భారతం ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎడ్ల సతీష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, శ్రీమతి అరవింద గరికపాటి గారు, ఆర్థిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఈ రోజు రాత్రి 8:03 ప్రసారమవుతుంది.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

శ్రోతలు, మీరు వింటారు ప్రసార వివరాలు. మరి ఈ సాయంత్రం మరి

0: రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. మరి ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు లలిత గీతల కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి మేటి గీతాలు మధుర గీతాల కార్యక్రమంలో మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమం 11వ భాగం. సైన్స్ మరియు టెక్నాలజీ గౌరవనీయులైన డాక్టర్ జితేందర్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు హెల్త్ సైన్స్ శాఖ సమర్పించు కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తుతి వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో హితోక్తులు వినిపిస్తారు ఎండి అక్బర్ బాషా గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు పాల్గొంటారు. 8:00 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ రవితేజ గారు పాల్గొంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 మహిళావాణి కార్యక్రమంలో ఆహారం జీవనాధారం అంశం గురించి శ్రీమతి శారదా హనుమన్లు గారు అందించే వివరాలు తెలుసుకుంటారు. అనంతరం పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం అనే అంశం గురించి శ్రీమతి పి దామజ గారు వివరాలు తెలియజేస్తారు. ఇక 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ మెసేజ్ ద్వారా కోరిన పాటలు వింటారు గంటపాటు. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా

0: రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మిటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G Summit on issues of importance to India as well as to the Global South. This will be India's 13th participation at the G7 Summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో భారత

0: సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday, we condemned the attack on a ship off the coast of Oman, in which, unfortunately, we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end. And we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం, పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15. ఇప్పుడు వింటారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారితో పరిచయం, అలాగే మార్కెట్ ధరలు, వాతావరణ సూచన మున్నవు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 14,560 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,560 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,337 రూపాయలు, కనిష్ట ధర 9,006 రూపాయలు, మోడల్ ధర 11,600 రూపాయలు. పసుపు పొడి క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 11,601 రూపాయి, కనిష్ట ధర 6,006 రూపాయలు, మోడల్ ధర 8,500 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 12,216 రూపాయలు, కనిష్ట ధర 10,738 రూపాయలు, మోడల్ ధర 11,000 రూపాయలు. ఆమ్చూర్ క్వింటాలొక్కింటికి గరిష్ట ధర 33,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 24,500 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 39 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 69 నుండి 80% మరియు మధ్యాహ్నం 50 నుండి 56% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 13 నుండి 21 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
1: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
2: కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఎం శశిరేఖ.
3: రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారు ఉన్నారు. చెరుకు పంట సాగు, యాజమాన్యం, అలాగే సస్యరక్షణ చర్యల గురించి మరి సాయిచరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయిచరణ్ గారు.
4: నమస్కారం మేడం.
3: సాయిచరణ్ గారు, మన రాష్ట్రంలో చెరుకు పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఉత్పత్తి ఎలా ఉందంటారు?
4: మనం ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చెరుకు పంట 10 లక్షల కన్నా ఎక్కువ ఎకరాల్లో సాగులో ఉండేది. అది ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా తగ్గుతూ గత సంవత్సరం గణాంకాలను కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 30,000 ఎకరాలు మాత్రమే చెరుకు పంట సాగులో ఉంది. ఒక 2 నుంచి 3,000 ఎకరాలు కొంతమంది రైతులు జ్యూస్ రసం కోసం సాగు చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ చెరుకు పంటని ఆడించడం కోసం మన రాష్ట్రంలో 7 చెరుకు కర్మాగారాలు ఉన్నాయి. వీటి పరిధి లోపల ఉన్నటువంటి చెరుకును వాళ్ళు ఆడించడం ద్వారా గత సంవత్సరం సుమారు 2 లక్షల టన్నుల కన్నా ఎక్కువగా చెరుకు ఉత్పత్తి జరిగినట్టుగా మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకోసం 18 లక్షల కన్నా ఎక్కువ మెట్రిక్ టన్నుల చెరుకుని ఈ కర్మాగారాలు గత సీజన్ ఆడించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వరి విస్తీర్ణం ఏదైతే విపరీతంగా పెరుగుతూ ఉందో దాంట్లో ఇంకాస్త మన చెరుకు పంట కూడా పెరగాల్సిన అవకాశం ఉంది మేడం.
3: అయితే తెలంగాణలో ఇంకా ఎటువంటి రకాలు సాగు చేస్తున్నారు రైతులు, ఇంకా సాగు చేయడానికి అనుకూలమైన రకాలు ఏమున్నాయి?
4: చెరుకు పంట లోపల కంసాలి, ఎక్సాలి మరియు అడసాలి అని 3 రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ ఎక్సాలి అనే రకాలు అంటే 10 నుంచి 12 నెలల లోపల పంటకాలం పూర్తి చేసుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మహారాష్ట్ర కానీ ఇంకొన్ని ప్రాంతాల లోపల ఈ అడసాలి అనే రకాలు అంటే సుమారుగా 18 నెలల పాటు సంవత్సరంన్నర పాటు సాగు చేసేటువంటి రకాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణ విషయానికి వస్తే ఈ ఎక్సాలి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా CO86032 అనే రకం, ఉయ్యూరుకి సంబంధించినటువంటి 2003V46, 93V297 అనే రకాలు ఎక్కువగా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెందినటువంటి CO VSI 12121 మరియు CO VSI 18121 వంటి రకాలు కూడా సాగులో ఉండడం గమనిస్తూ ఉన్నాం. ఈ జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 97R401 అనేటువంటి రుద్రుకు సంబంధించిన ఒక రకం కూడా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా గత సంవత్సరం మన ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి 2013R81 రుద్రూరు చెరుకు 81 అనే రకాన్ని కూడా రైతులు సాగు చేయడం మనం గమనిస్తూ ఉన్నాం మేడం.
3: అయితే సాయిచరణ్ గారు, మరి సాధారణంగా రైతులు చెరుకు పంటను నవంబర్ మాసంలో విత్తుకుంటారు కదా, మరి చెరుకు పంటను ఏ సమయంలో అంటే ఏ మాసంలో వేసుకోవడం వలన ఈ కీటక సమస్యలు, తెగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయంటారు?
4: అయితే చెరుకు పంటను సాగు చేసుకునే రైతులకు ఈ నవంబర్ నుంచి జనవరి వరకు బాగా సూట్ అయ్యే టైం. కానీ మనకేమైందంటే చెరుకులో ఉన్నటువంటి హార్వెస్టింగ్ సమస్యల వల్ల కావచ్చు, ఇతర సమస్యల వల్ల చాలామంది రైతులు ఈ డిసెంబర్ జనవరిలో కాకుండా ఫిబ్రవరి, మార్చ్ మాసాలలో కూడా ప్లాంటింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. దీని ద్వారా పంట లోపల ఈ చీడపీడల సమస్యలు అనేవి అధికంగా రావడం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఫిబ్రవరి, మార్చ్ మాసంలో వేసుకున్నటువంటి చెరుకు పంట లోపల ఈ పీక పురుగు యొక్క సమస్య అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మరియు మనం జూన్, జూలై మాసంలో కంసాలి కోసం కావచ్చు లేదా విత్తన పంటగా మనం సాగు చేసేటువంటి చెరుకు పంట లోపల ఈ కాటుక తెగులు మరియు వడలు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ నవంబర్ నుంచి జనవరిలో కాకుండా దాని తర్వాత గనక సాగు చేసే పరిస్థితులు ఉన్నట్లయితే పంటని తొలిదశ నుంచి గమనించుకొని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని మరియు అధిక రస నాణ్యతను పొందవచ్చు.
3: మరి ఈ చెరుకు పంటలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది, అలాగే విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి?
4: అయితే మనం చెరుకు పంటను సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం ఒకసారి గనక విత్తుకున్నట్లయితే మొదట ఒక ప్రధాన పంటగా, దాని తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు దాన్ని కార్షి పంటగా సాగు

0: చేస్తాం కాబట్టి ఒకసారి వేసుకున్న విత్తనం నెక్స్ట్ 3 సంవత్సరాల వరకు మన పొలంలో ఉంటుంది కాబట్టి రైతులు ముందుగానే వాటిని సరైన విత్తనాన్ని ఎంచుకోవడం అనేది ముఖ్యమైనది. ఎక్కడైతే ఎటువంటి చీడపీడల సమస్యలు లేకుండా ముఖ్యంగా వైరస్ తెగుళ్ల సమస్యలు లేనటువంటి లేవడి తోటల్లో 6 నుంచి 8 నెలల వయసు ఉన్నటువంటి మొక్కల నుంచి మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. అటువంటప్పుడు మనం వేసుకున్న పంట లోపల తొలి దశలో ఈ చీడపీడల సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఎంచుకున్న విత్తనాన్ని తప్పనిసరిగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం కోసం మొదటగా కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటికి, అంటే 200 లీటర్ల నీళ్లు కలిగిన డ్రమ్ లోపల ఒక 200 గ్రాముల కార్బన్డిజం రసాయనాన్ని వేసి అందులోపల మనం ఎంచుకున్నటువంటి 2 లేదా 3 కనుపుల ముచ్చలని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత అందులోంచి ఈ ముచ్చలను సేకరించి తర్వాత మరొక డ్రమ్ లోపల ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనం 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున, అంటే 200 లీటర్ల నీటి డ్రమ్ము లోపల 50 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ద్రావణాన్ని తీసుకొని ఇందులో మరొక 15 నిమిషాల పాటు ఉంచడం వలన మనకి పొలుసు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. వీటితో పాటుగా ముందు నుంచి ఉన్నటువంటి హాట్ వాటర్ ట్రీట్మెంట్, అంటే వేడి నీటితో ముచ్చలను శుభ్రపరచడం ద్వారా కూడా పంటకి ముందు పంట నుంచి వచ్చేటువంటి పసుపాకు తెగులు కావచ్చు, వడలు తెగులు కావచ్చు, కాటుక తెగులు కావచ్చు, వీటి యొక్క ఉధృతిని మనం తీసుకునేటువంటి ముచ్చల లోపల తగ్గించవచ్చు. దీనికోసం 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఈ ముచ్చల్ని 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి మనం విత్తన శుద్ధి చేయవచ్చు. ఈ విధంగా రైతులు పంట వేసుకోవడానికి ముందుగా తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని మరియు ఈ విత్తన శుద్ధి చేయడం వలన పంట లోపల రసాయన వినియోగాన్ని మనం తగ్గించవచ్చు.
1: చెరుకు పంటలో విత్తన శుద్ధి చేసి తెగుళ్లు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా ఈ పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా?
0: అయితే మనకి చెరుకు పంటకి పంట తొలి దశ నుంచి కూడా వివిధ రకాల చీడపీడలు వచ్చి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది పీక పురుగు. ఇది మనకు అందులోంచి మొక్క మొలకెత్తిన 5 రోజుల నుంచి పంట 120 రోజుల దశను చేరే వరకు కూడా ఈ పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి పురుగు ఈ మొలకలో కింద ఉన్నటువంటి 2 లేదా 3 ఆకుకి అడుగు భాగంలో అంచు దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెడుతుంటుంది. అందులోంచి బయటకు వచ్చినటువంటి లద్దె పురుగులు మొక్క యొక్క మొదలు దగ్గర చిన్న రంధ్రాన్ని చేసుకొని లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని పూర్తిగా తినివేయడం వలన మనం చెరుకు పంటలో మొవ్వు చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. వీటితో పాటుగా 120 రోజుల దశ దాటిన తర్వాత కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తాము. అదేవిధంగా దవ్వ తొలిచే పురుగు యొక్క దాడి కూడా మనకు పంటపైన దిగుబడి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, దూదేకుల పురుగు, తెల్లపేను, తెల్లనల్లి మరియు పిండి పురుగులు వంటి వివిధ రకాల రసం పీల్చే కీటకాలు పంటను తొలి దశ నుంచి కోత వరకు ఆశించి అధికంగా నష్టం చేస్తూ ఉంటాయి.
1: అయితే ఈ పంటను ఎక్కువగా ముఖ్యంగా అంటే పీక పురుగు ఆశించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఈ పీక పురుగు ఏ సమయంలో పంటను ఆశిస్తుంది, దీన్ని రైతులు ఎలా నివారించాలంటారు?
0: అయితే ఈ పీక పురుగు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులు సస్యరక్షణ చర్యలు నిర్వహించాలి. ఎందుకంటే తొలి దశ లోపల ఈ పురుగును గనక నివారించలేని ఎడల 120 రోజుల తర్వాత ఈ పీక పురుగు అనేది కాండం తొలిచే పురుగులాగా మారి పంటపైన ఇంకెక్కువగా దిగుబడిపైన ప్రభావం చూపిస్తుంది. ఇది కేవలం పీక పురుగు దశలో ఉన్నప్పుడే పంట యొక్క ఎదుగుదలను దెబ్బతీసి 20 నుంచి 25% దిగుబడిపైన ప్రభావం చూపడమే కాకుండా ఒకసారిగా కాండం తొలిచే పురుగుగా గనక మారినట్లయితే దిగుబడిపైన 30% కన్నా అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పీక పురుగును నివారించడం కోసం రైతు సోదరులు పొలంలో ఏవైతే చనిపోయిన మొవ్వులు ఉన్నాయో వీటన్నిటినీ సేకరించి పొలానికి దూరంగా తీసుకొని వెళ్ళి వాటిని నాశనం చేయాలి. ఈ పీక పురుగు యొక్క చనిపోయిన మొవ్వు లోపల ఈ పురుగుకు సంబంధించినటువంటి లద్దె పురుగులు కానీ ప్యూపా దశలు కానీ ఉంటాయి. వీటిని మొక్క నుంచి మనం వేరు చేయడం వలన, వాటిని నాశనం చేయడం వలన మొక్క పైన మనకి రసాయనాల పిచికారి వినియోగం తగ్గించవచ్చు. ఇంకా వీటి యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పంట తొలి దశలో అయితే మోనోక్రోటోఫాస్ అనే రసాయనం 600 మిల్లీలీటర్లు కానీ లేదా క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 500 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసుకొని మనం వీటి ఉధృతిని నియంత్రించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా లేదా రైతులు వర్షాధారంగా చెరుకుని సాగు చేస్తున్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు రైతు సోదరులు క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 150 మిల్లీలీటర్లు 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. సాధారణంగా ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనం వేరే పంటల్లో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతుంది. కానీ చెరుకు పంటలో ఈ పీక పురుగు నివారణ కోసం 150 మిల్లీలీటర్లని పిచికారీ చేసి పురుగును నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఈ చెరుకు పంటలో దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపే కీటకాలు ఏమున్నాయి? వీటికి రైతులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
0: ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ పీక పురుగు కానీ లేదా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రైతు సోదరులు వాటిని గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. కానీ కొన్ని రకాల కీటకాలు భూమి లోపల ఉండి మొక్క యొక్క వేరు వ్యవస్థను మరియు మొదళ్లపైన ఆశించి పంట దిగుబడి పైన 100% వరకు కూడా నాశనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యమైనది వేరు పురుగు. ఈ వేరు లద్దె పురుగులు గనక మన పొలంలో ఆశించినట్లయితే ఇవి దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఇవి మొక్క మొదలు దగ్గర ఉండి వాటిని తినివేయడం వలన పంట తొలిదశలో ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, ఈ పురుగుల యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పూర్తిగా వడలిపోయి అవి నేలకి ఒరగడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ పురుగుల నుంచి పంటను రక్షించడం కోసం లేదా ఈ పురుగులను పూర్తిగా నివారించడానికి కేవలం ఒక రసాయనం కానీ లేదా ఒక పద్ధతిని ఉపయోగించడం వలన ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ పురుగు యొక్క దాడి నుంచి పంటను మనం కాపాడవచ్చు. ముఖ్యంగా జూన్లో ఏవైతే వర్షాలు పడుతున్నాయో ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ పురుగులకు సంబంధించినటువంటి తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి భూమి నుంచి బయటికి వచ్చి మన చెరుకు పంటలో చుట్టుపక్కన ఉన్నటువంటి వేప, తుమ్మ, నేరేడు వంటి మొక్కలపైన నివాసం ఉంటాయి. ఈ చెట్లపైన ఉన్నటువంటి ఈ పురుగులు 7 నుంచి 8 ఆ సమయంలో మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి గుడ్లను పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మన పొలంలో రైతు సోదరులు చెరుకు సాగు చేస్తున్నట్లయితే, అటవీ ప్రాంతాలకి ఒకవేళ వాళ్ళ పొలాలు దగ్గరగా ఉన్నట్లయితే ఈ సాయంత్రం సమయంలో వెళ్ళి పొలం చుట్టుపక్కన ఉన్న ముఖ్యంగా వేప చెట్లు, అదేవిధంగా ఇతర మొక్కలపైన మనం గమనించుకోవాలి. వీటి యొక్క తల్లి పురుగులు గనక గమనించినట్లయితే ఆ చెట్లపైన క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ చెట్లపైన ఈ రసాయనాల్ని పిచికారీ చేయడం వల్ల ఈ తల్లి పురుగులను మనం చంపవచ్చు. అదేవిధంగా మన పొలంలో మంటలు వేయడం ద్వారా కానీ లేదా లైట్ ట్రాప్ని, దీపపు ఎరల్ని ఉంచుకొని ఈ తల్లి పురుగులను మనం నివారించవచ్చు. దీని ద్వారా సుమారుగా 50% పురుగులని మనం అరికట్టవచ్చు. దీని తర్వాత మిగిలిపోయిన లార్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తొలిదశ లార్వాలు చెరుకు పంట యొక్క గట్లపై ఉన్నటువంటి కలుపు మొక్కల వేర్లపైన తిని బతుకుతాయి. కాబట్టి మన పొలంలో గట్లపైన ఎక్కడా కలుపు మొక్కలు లేకుండా ఈ జూన్ జూలై మాసాల్లో మనం ఉంచుకోవడం వలన పురుగుకి ఆహారం దొరకక వాటి ఉధృతి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ పురుగులు 3వ దశ లార్వా దశకి చేరిన తర్వాత మన చెరుకు మొక్క యొక్క వేర్లను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. వీటిని నివారించడం కోసం క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదల దగ్గర పోయడం వలన ఈ పురుగులను నివారించవచ్చు. అదేవిధంగా చెరుకు పంట లోపల పూర్తిగా నీటితో నింపి కొద్దిసేపు ఉంచడం ద్వారా భూమిలో ఉన్నటువంటి లద్దె పురుగులు ఈ నీటిపైకి తేలియాడి ఉండడం మనం గమనిస్తాం. అటువంటి పురుగులన్నింటినీ మనం సేకరించి వాటిని నాశనం చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే జీవ సంబంధమైనటువంటి మెటారైజియం అనిసోప్లియే అనే దాన్ని ఉపయోగించి కానీ లేదా నులిపురుగులను ఉపయోగించి కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి వాడి మనం ఈ పురుగును నియంత్రించవచ్చు. అదేవిధంగా ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫిప్రునిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 200 గ్రాములు 400 లీటర్ల నీటిలో కలిపి ఈ చెరుకు మొక్కల మొదల్లో పూర్తిగా తడిచేలాగా పోసినప్పుడు వీటి యొక్క లద్దె పురుగులు చనిపోయి పంట దిగుబడి పైన అధికంగా నష్టం జరగకుండా మనం పంటని కాపాడవచ్చు.
1: అయితే సాయిచరణ్ గారు, ఈ చెరుకు పంటను ఆశించే ఇంకా మిగతా పురుగుల్లో రసం పీల్చే పురుగు కూడా ఒకటి కదా, మరి దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
0: అయితే చెరుకు పంట లోపల ఈ పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగులు పంట తొలిదశ నుంచి కూడా కోత వరకు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో ఇటువంటి రసం పీల్చే పురుగులు గనక మన పొలంలో ఉన్నట్టు మనం గమనించినట్లయితే ముందుగా ఈ మోనోక్రోటోఫాస్ అనే రసాయనాన్ని 600 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసి మనం వీటిని నియంత్రించవచ్చు. మరియు ఈ జూలై ఆగస్టు సమయం లోపల మన పంట నీటి ముంపు గనక గురైతే ఈ దిగుదేకుల పురుగు మరియు తెల్లదోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట లోపల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఛానల్స్, మురుగునీటి కాలువల ద్వారా ఈ నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ పురుగుల నివారణ కోసం క్లోరిఫైరిపాస్ 500 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ కాండం తులిచే పురుగు కానీ, పీక పురుగు మరియు రసం పీల్చే పురుగులు ఇవన్నీ గనక గమనిస్తూ ఉన్నట్లయితే, మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ రసాయనాల్ని 400 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసి మనం నివారించవచ్చు.
1: సాయిచరణ్ గారు, మరి ఈ చెరుకు పంటను ఇంకా ఏ ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది? మరి పసుపు ఆకు తెగుళ్ళను నివారించడానికి రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
0: మన తెలంగాణలో సాగు చేస్తున్నటువంటి చెరుకు పంటలో ఈ కాటుక తెగులు, వడలు తెగులు, పసుపు తెగులు అనేవి ముఖ్యమైన తెగులు. వీటితో పాటుగా ఎర్రకుళ్ళు తెగులు మరియు దుబ్బు తెగులు అనేవి కూడా కొద్ది ప్రాంతాల్లో గమనించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిలో కూడా రైతుల్ని ఎక్కువగా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి తెగులు ఏదైతే ఉందో అది పసుపాకు తెగులు. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలం లోపల మనం చూసుకున్నట్లయితే మధ్య ఈనె ఏదైతే ఉందో అది తొలుత పసుపు రంగులోకి మారడం మనం గమనిస్తూ ఉంటాం. ఉధృతి ఎక్కువైనా కొద్దీ ఈ పసుపు రంగు అనేది మధ్య నుంచి ఆకు ఈనె వరకు వ్యాప్తి చెందడం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ తెగులు సోకిన పొలం లోపల మొక్కలు కురచగా ఉండడం, తర్వాత దిగుబడి తక్కువగా రావడం మనం ప్రధాన సమస్యలుగా చూస్తూ ఉన్నాం. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలంలోంచి గనక మనం విత్తనాన్ని సేకరించినట్లయితే తప్పనిసరిగా నెక్స్ట్ పంట లోపల కూడా ఈ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాన్ని ఎంచుకునే ముందు లేవడి తోటలో నుంచి సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ తెగులు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మన పొలంలో ఈ పేనుబంక ఉధృతి గనక గమనించినట్లయితే మనం వీటిని నివారించడం కోసం ఇంతకుముందు చెప్పినటువంటి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిఫైర్పాస్ని ఉపయోగించి మనం నివారించవచ్చు. అదేవిధంగా ఈ పసుపు తెగులు ఆశించినటువంటి మొక్కల్ని కనిపించిన వెంటనే పొలం నుంచి పీకివేసి వాటిని దూరంగా తీసుకెళ్లి నాశనం చేయాలి. దీని ద్వారా మన పొలంలో ఈ పసుపాకు తెగుల్ని మనం నివారించవచ్చు.
1: సాయిచరణ్ గారు, మరి ఇప్పటి వరకు తెగుళ్ళు అలాగే పురుగుల గురించి పంటను ఆశించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చాలా చక్కగా వివరించారు రైతు సోదరులకు. మరి ఈ చెరుకు పంట సాగులో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
0: అయితే చెరుకు సాగు చేసుకునే రైతులందరూ కూడా ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి లోపల విత్తనాన్ని వేసుకునేలాగా, అదేవిధంగా విత్తనాన్ని నాణ్యమైన పొలంలోంచి, ఏ వైరస్ తెగుళ్ళు లేనటువంటి పొలంలోంచి సేకరించడం, వాటిని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలిదోష లోపల ఈ చీడపీడలు తక్కువగా రావడం గమనిస్తాం. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే యూరియాని 120 నుంచి 150 రోజులు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పంటకు వేయకుండా ఉండాలి. దీని ద్వారా పక్క పిలకలు ఎక్కువగా వచ్చి అవి ముఖ్యమైనటువంటి గడలుగా మారకుండా ఉండడం, మనం వేసినటువంటి యూరియా వ్యర్థమవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యూరియా వినియోగాన్ని కూడా 120 నుంచి 150 రోజుల వరకు మాత్రమే చేయాలి. పొటాష్ సంబంధిత ఎరువులు ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ పొటాష్ ద్వారా మొక్కకి ఈ వివిధ రకాల చీడపీడలు మరియు తెగుళ్లను తట్టుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫర్టిలైజర్స్ నిర్ధారించిన మోతాదుకి ఈ ఎరువుల్ని వేసుకోవాలి. పంట లోపల ఎప్పుడు తరచుగా గమనిస్తూ ఈ చీడపీడల సమస్యల్ని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా అధిక దిగుబడి మరియు అధిక నికరాదాయం రైతులు పొందగలరు.
1: సాయిచరణ్ గారు, మరి చెరుకు పంట సాగును రైతులు ఏ విధంగా చేపట్టాలి, మరి పంటను ఆశించినప్పుడు కీటకాలను అలాగే పురుగులను ఏ విధంగా నివారించుకోవాలి అనే అంశాలకు సంబంధించి చక్కటి వివరాలు రైతు సోదరులకు తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు. మీరింతవరకు చెరుకు పంట సాగులో రైతులు పాటించవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త ఎం సాయిచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఎం శశిరేఖ. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రకటించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఆదుకుంటుంది. మన దేశంలో చాలా మంది మహిళలు పోషక లోపాలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుందామంటే తగిన ఆర్థిక స్తోమత కూడా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే కుటుంబ భారాన్ని మోస్తుంటారు. రెక్కాడితే గాని డొక్కాడదు అన్న పరిస్థితుల్లో ఉన్న మహిళలను

0: గర్భస్థ సమయంలో ఆదుకోవాలని, వారికి ఆర్థిక చేయూతనందించాలి అన్న ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల కోసం ఒక వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. ఆ గొప్ప పథకమే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి, అంతిమంగా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నా కూడా ఆర్థికంగా కొంత వెనకబడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఇలాంటి మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తూ వారిని మేమున్నాము అని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం తీసుకువచ్చింది. మరి ఈ పథకం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ముఖ్య ఉద్దేశాలు, మరియు ఎంతవరకు మహిళలకు ఉపయోగపడుతుందో తెలియజేస్తారా మేడం?
1: తప్పకుండా అండి. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేది భారత ప్రభుత్వము మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి 1, 2017న ప్రారంభించి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం. ఈ పథకము జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 4 కింద దాని యొక్క నియమ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతము లేదా పట్టణ ప్రాంతమైన మన దేశంలో ఎక్కువ మంది స్త్రీలు ఈ రోజువారీ కూలీలకు వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా వ్యవసాయ పనులు కానీ బేల్దారు పనులు కానీ ఇవన్నీ ఉంటాయి. వీరేంటంటే ఆ రోజు వెళ్తే కానీ ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబం నిర్వహించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు సహజంగా కుటుంబాలలో ఉన్న ఈ స్త్రీలు గర్భిణీ అయితే వారు మొదట్లో గర్భవతైన మొదటి దినాలలో కొంత తన శారీరక మార్పులు, తనలో ఉన్న హార్మోన్స్ యొక్క చేంజెస్ వలన పనికి వెళ్ళలేని పరిస్థితి, నీరసం వలన అయితేమి, వాంతులు అవుతుంటే అయితేనేమి, వీటి వలన పనికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుటుంబం యొక్క ఆర్థిక విధానం కొంచెం డిస్టర్బ్ కాకుండా మరియు ఆమె యొక్క ఆహారం తీసుకోవాల్సిన విధంగా తీసుకునేలా ఈ పథకం వారికి ఉపయోగపడుతుంది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణ మరియు గర్భధారణ సమయంలో మహిళలు కోల్పోయే వేతనాన్ని పాక్షికంగా భర్తీ చేయటానికను ఆర్థిక సహాయాన్ని అందించటము అన్నమాట.
0: ఈ పథకానికి ముఖ్య అర్హులు ఎవరో తెలియజేస్తారా?
1: ఈ పథకానికి మొదటిసారి తల్లి కాబోతున్న గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఈ పథకానికి అర్హులు. అదే విధంగా 2వ కాన్పునందు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ పాలిచ్చే తల్లులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఏదైనా ఇతర చట్టం కింద ప్రయోజనాలు పొందుతున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఈ పథకానికి అర్హులయ్యే తల్లి ఖచ్చితంగా 19 సంవత్సరాల నుండి 6 నెలలు పూర్తి చేసుకుని ఉండాలి. ఆదాయం కూడా 8 లక్షల లోపు ఉండాలి.
0: ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, మరియు దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఈ పథకము ప్రారంభ దశలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించబడింది. తదుపరి జులై 1, 2025 నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇది నిర్వహించటం జరుగుతూ ఉంది. ఈ పథకానికి అర్హత కలిగిన గర్భవతులు, పాలిచ్చే తల్లులు మొదట అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడ నమోదైనప్పుడు వారు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా గర్భవతి నమోదు చేసుకుని పోషణ ట్రాకర్ నందు యాప్లో నమోదవుతారు. అక్కడ అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ PMEY యాప్లోకి వస్తారు. అంటే అంగన్వాడీ కేంద్రం ద్వారా మాత్రమే చేసుకోవటం అవుతుంది, 2వది వచ్చి PMEY యాప్ ద్వారా కూడా వాళ్ళు నమోదు చేసుకునే వీలుంది.
0: మేడం, మరి ఈ పథకం ద్వారా ఐసీడీఎస్ లో కానివ్వండి, లేదంటే అంగన్వాడీ కార్యకర్త అనే వాళ్ళు ఏ పాత్ర పోషిస్తారు మేడం?
1: ఈ పథకానికి మొదట అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఆ లబ్ధి పొందటానికి అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి, దానికి ఏమేమి పత్రాలు పెట్టాలి, అవన్నీ సరిగ్గా లేవా అనేది కూడా పరిశీలిస్తుంది. అలాగే ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఈ పథకానికి నమోదైన తర్వాత వారికి అందించే లబ్ధి ఏ విధంగా అందుతుంది, సరైన టైంలో అందుతుందా లేదా, అందకపోతే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియ

0: చేసి ఎక్కడైనా అవరోధాలున్నాయా అనేది కూడా తను పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఈ పథకానికి లబ్ధి అనేది మొదటి కాన్పుకు అర్హత కలిగిన మహిళలకు మొత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మొదటి వాయిదా గర్భం నిర్ధారణ అయ్యి కనీసం ఒక యాంటీనేటల్ చెకప్ అంటే మొదటి ఆరోగ్య తనిఖీ పూర్తయిన తర్వాత 3,000 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయటం జరుగుతుంది. రెండవ వాయిదా వచ్చి పిల్లలకు మొదటి రౌండ్ టీకాలు అంటే బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ పోలియో తదితర టీకాలన్నీ అయిన తర్వాత పుట్టిన వివరాలన్నీ కూడా పోర్టల్ నందు నమోదైన తర్వాత మిగతా 2,000 రూపాయలు అందించబడుతుంది. అదేవిధంగా రెండవ కాన్పు నందు ఆడపిల్ల జన్మించే ఆ మహిళకు బిడ్డ పుట్టిన తర్వాత 6,000 రూపాయలు ఒకే వాయిదాలో అందించడం జరుగుతుంది.
1: మేడం మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో కూడా వివరాలు తెలియజేస్తారా?
0: ఈ పథకం గురించి పూర్తి వివరాలు అంగన్వాడీ కార్యకర్త తన అంగన్వాడీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క తల్లికి వివరంగా చెబుతుంది. గర్భవతి నమోదు అనేది తను ఖచ్చితంగా చేసుకుంటుంది. గృహ సందర్శనాలకు వెళ్ళినప్పుడు కూడా తెలియజేస్తుంది. తన పరిధిలో ఎవరైనా గర్భవతులు ఉంటే వెంటనే నమోదు చేసుకుని వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అనేది కూడా తెలియజేస్తుంది. తను గర్భవతిగా నమోదు చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా అర్హత కలిగిన పత్రాలు ఉంటే ఎమ్మటే ఆమెని పిఎంఈవైకి తనే రిజిస్టర్ చేస్తుంది. కాబట్టి ఆళ్ళు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆమె పరిధిలో లేక వేరే చోట ఎక్కడైనా ఉంటే అర్హత కలిగిన వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా పిఎంఈవై యాప్ ద్వారా నమోదు చేసుకోమని తెలియజేస్తుంది.
1: మేడం మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది తల్లి మరియు శిశు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమైన సంక్షేమ పథకం కదా మేడం, మరి ఐసిడిఎస్ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారో తెలియజేస్తారా?
0: పిఎంఈవై ద్వారా నమోదైన గర్భవతి బాలింతలకి ఐసిడిఎస్ ద్వారా పోషకాహారము మరియు ఆరోగ్య సేవలు అందిస్తారు. ఆర్థిక సహాయము అందించడం ఒకటే కాకుండా ఇతర సేవలు కూడా ముఖ్యమైనవి కాబట్టి ఐసిడిఎస్ తరపున అందించే సేవలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి.
1: మేడం మరి అవసరమైన పూర్తి పత్రాలు ఏమేమి కావాలో తెలియజేస్తారా?
0: పిఎంఈవైకి దరఖాస్తు చేసుకున్నట్టుకు మొదట ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యము. తల్లి మరియు తండ్రి ఇద్దరి ఆధార్ కార్డులు అంటే గర్భవతి గర్భవతి యొక్క భర్త ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు అంటే తను ఈ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు కాబట్టి తనకు ఖచ్చితంగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని యొక్క మొదటి పేజీ జీరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గర్భవతికి వైద్య పరీక్షలు టీకాలు వివరాలు నమోదు చేసిన తల్లి బిడ్డ సంరక్షణ కార్డు ఎంసీపీ కార్డు అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు ఇతర గుర్తింపు కార్డులు అంటే రేషన్ కార్డు కానీ లేబర్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఇంకేదన్నా బీపీఎల్ కి సంబంధించిన ఒక కార్డు అనేది ఖచ్చితంగా దరఖాస్తు ఫామ్ 1A తో పాటు ఇవ్వవలసి ఉంటుంది. ఇది అంగన్వాడీ కార్యకర్తకు ఇవ్వాలి.
1: మేడం మరి పిఎంఈవై పథకం మరియు ఐసిడిఎస్ మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది?
0: పిఎంఈవై పథకము ద్వారా ఆర్థిక సహాయం అందిస్తే ఐసిడిఎస్ ద్వారా గర్భవతి పోషకాహార లోపం లేకుండా పోషకాహారం అందించడం జరుగుతుంది. అలాగే తన ఆరోగ్య సంరక్షణ కోసం టీకాలు అంటే ఫస్ట్ 4 నెలలు పూర్తయినమ్మటే టీటీ వేయించటము వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్ ద్వారా, తదుపరి బిడ్డ పుట్టిన తర్వాత బీసీజీ పోలియో ఇవన్నీ కూడా టీకాలు వేయించటము, బిడ్డ ఆరోగ్య సంరక్షణ తల్లి ఆరోగ్య సంరక్షణ కాపాడటానికి ఏమేమి సేవలు అవసరమో అవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎంఈవై ఐసిడిఎస్ కు అవినావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉంది.
1: పిఎంఈవై కింద నగదు బదిలీ అవుతుంది కదా, అది ఎలా జరుగుతుంది, ఏ విధంగా గర్భవతికి చేరుతుంది మేడం?
0: అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతిగా నమోదైనప్పుడు ఆమె పోషణ ట్రాకర్ యాప్ నందు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఆమె అర్హత కలిగిన గర్భవతి అయితే అంగన్వాడీ కార్యకర్త దరఖాస్తు ఫామ్ తో పాటు ఏమేమి ఇవ్వాలి అనిసిన పత్రాలను తీసుకుని పిఎంఈవై లో నమోదు చేస్తుంది. చేసిన తర్వాత ఆమె యాంటీనేటల్ చెకప్ అయిన తేదీ కనుక అందులో నమోదయ్యుండి ఆమె ఆరోగ్యంగా

0: విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు ఆమెకి మొదటి విడత నగదు 3000 రూపాయలు నేరుగా గర్భిణీ స్త్రీ యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి రిజర్వ్ బ్యాంకు ద్వారానే నమోదు చేయబడుతుంది. దానికోసం అంగన్వాడీ కార్యకర్త తను నమోదు చేసుకున్న వివరాలన్నీ కూడా పిఎంఈవై యాప్లో సూపర్వైజర్కి అప్రూవల్ కోసం పంపిస్తుంది. ఆ సూపర్వైజరు అర్హత కలిగిన పత్రాలన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా సరిచూసుకుని దాన్ని పై అధికారి అయిన సిడిపిఓ లాగిన్కి పంపించడం జరుగుతుంది. సిడిపిఓ తన లాగిన్లో ఉన్నవన్నీ చెక్ చేసుకుని పత్రాలు దాన్ని ముందు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ కోసం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా అయిన తర్వాత నేరుగా గర్భవతి యొక్క లేదా పాలిచ్చే తల్లి యొక్క అకౌంట్కి ఈ నగదును ట్రాన్స్ఫర్ చేయబడుతుంది.
1: మేడం, మరి అంతిమంగా ఈ పథకం అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు మేడం?
0: ముఖ్యంగా గర్భవతులు బాలింతల యొక్క ఆర్థిక చేయూత కోసం ఇది అమలు చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గర్భధారణ సమయంలో పాక్షికంగా కోల్పోయే వేతనాన్ని భర్తీ చేయటానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మన గౌరవనీయులైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి గర్భవతి కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తన అర్హత కలిగిన వెంటనే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తన పేరు నమోదు చేయించుకోవటం ద్వారా ఈ పథకం సంబంధించిన ప్రతి లక్ష్యాన్ని ఆమె లబ్ధి పొందే విధంగా చూసుకోవాలి. తను ఆరోగ్యవంతమైన తల్లి మరియు తను ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తూ ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ పథకం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలని కోరు.
1: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన గురించి చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా.
2: మీ ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి మార్కాపురం జిల్లా ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎం పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త గాయం లక్ష్మీ భార్గవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్క, లత, వీరందరూ కోరుతున్నారు ఆడపిత్తనం చిత్రం నుండి. మరి విందాం మీరు కోసం ఈ పాట.

0: శ్రుతి, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు వినవచ్చు. ఇంకా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాలు వినండి. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. తర్వాత పాట వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖైల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. డాక్టర్ ఏ వనిత,
1: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్,
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును,
1: మోతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
1: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, హుంసా గ్రామం బోధన్ మండలం నిజామాబాద్ జిల్లా నుండి ఎర్రంరాజు, స్వప్న, నిత్య, ఆర్యన్, వీరేందర్ కోరుతున్నారు ఏక్ నిరంజన్ చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి మీకోసం ఈ పాట మాళవిక పాడినారు.

0: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్, అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్. పిన్కోడ్ నంబర్ 503001. ఇంకెందుకు ఆలస్యం, ఇక ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. చిత్ర టిప్పు బృందం పాడిన ఈ పాట విక్రమార్కుడు చిత్రం నుండి పాట వినిపించమని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు. మరి విందాము మీరు కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ సాయి నగర్ నుండి నవీన్, నవనిత, స్రవంతి, హేమశ్రీ, చిన్నారి, పద్మ, యశ్విక, త్రినయ, వీరందరూ కోరుతున్నారు డీజే టిల్లు చిత్రం నుండి పాట వినిపించమని. మరి వినండి వీరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామం నుండి కరుణాకర్, లక్ష్మి, సరోజన, జ్ఞానేశ్వరిదేవి, చంద్రకళాధర్ వీరందరూ కూర్తున్నారు. చంటి చిత్రం నుండి పాట వినిపించమని, మరి వినండి వీరి కోసం ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించగా చంటి చిత్రం నుండి పాట వినండి.

మీరు విన్న పాట ఆత్మబంధం చిత్రం నుండి. శ్రోతలు, మీరు ఇంతవరకు 103.2 MHz పై అభిరుచి ఉత్తరాల ద్వారా కూడిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు. మరి శ్రోతలు, మీరు మళ్ళీ మళ్ళీ వినాలి అనుకుంటే నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు విందాం లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు.

0: నా హృదయ గీతమా నవ పారిజాతమా.
1: ఇప్పుడు వినండి మరో గీతం.

శ్రుతులు మీరింతవరకు లలిత గీతల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 9:30 కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 10:00 అలనాటి మేటి గీతాలతో మళ్ళీ కలుద్దాం.

అలనాటి మేటి గీతాలు. మధుర గీతాలు వింటారు.

మధుర గీతలో కార్యక్రమంలో ముందుగా వినండి. పి సుశీల ఘంటశాల గారు పాడిన ఈ పాట నిండు హృదయాలు చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అలనాటి మేటి గీతాలు మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆత్మబంధం చిత్రం నుండి ఈ పాట.

புலி புலி பூக்கல பில்லா. శ్రోతలు, మీరు విన్న ఆ పాట మా ఇంటి వెలుగు చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అక్బర్ సలీం అనర్కలి చిత్రం కోసం పి సుశీల మహమ్మద్ రఫీ గారు పాడిన పాట వినండి.

ఇప్పుడు వినండి పి సుశీల రాజ్ సీతారామన్ గారు ఆలపించిన ఈ పాట సింహాసనం చిత్రం నుండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మధుర గీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఘంటశాల పి సుశీల గారు పాడిన ఈ పాట ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం నుండి.

103.2 మెగాహెర్ట్స్ పై అల్లనాటి మేటి గీతాలు మధుర గీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఘంటశాల పి సుశీల గారు పాడిన ఈ పాట రంగుల రాట్నం చిత్రం నుండి.

శృతులు ఇప్పుడు వినండి. నోము చిత్రం కోసం రామకృష్ణ పి సుశీల గారు పాడిన పాట

శ్రోతలు ఇప్పుడు వినండి ప్రియ సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ముద్దమందారం చిత్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:45 దాటి 19 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం, జై హింద్.